శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 5వ రోజు. క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 26వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయముల సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై భక్తి రంజని కార్యక్రమం. ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ డి హయగ్రీవాచార్యులు గారిచే హితోక్తులు వింటారు.
1: మనమంతా మానవులం, ప్రాణికోటిలోని వారం. సాధారణంగా ప్రాణులన్నిటికి అందరికీ ఒక కోరిక ఉంటుంది. నాకు సుఖం కావాలి, దుఃఖం పోవాలి అనేది ఆ కోరిక. అయితే అసలు సుఖమంటే ఏమిటో, దుఃఖమంటే ఏమిటో తెలిస్తే కదా దేనిని పొందాలో, దేనిని రాకుండా జాగ్రత్త పడాలో తెలియటం. కాబట్టి ముందు వాని స్వరూపం తెలుసుకోవాలి. మనకు ఒక్కొక్క వస్తువు లభించినప్పుడు మనస్సు, ఇంద్రియాలు తృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఇంకా ఎల్లప్పుడూ పెద్ద ప్రమాణంలో లభించాలని కోరుకుంటూ ఉంటాం. స్థూలంగా సుఖమంటే అట్టి తృప్తి అనుకుందాం. అలాగే ఒక్కొక్కప్పుడు మనకు మరొక వస్తువేదో వచ్చి పడుతుంది. దానివల్ల మన మనస్సు, ఇంద్రియాలు క్షోభపడతాయి. ఇది మనలను ఎంత తొందరగా వదిలిపోతే అంత మంచిది అనుకుంటాం. ఇటువంటిది మళ్ళీ జన్మలో రాకూడదు మహాప్రభు అని భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. స్థూలంగా అటువంటి దానిని దుఃఖం అని వ్యవహరిస్తాం. ఈ రెండిటిలో మొదటిదానిని అపేక్షించడం, రెండవదానిని రాకూడదు అనుకోవడం, లేదా ఒకవేళ వస్తే వెరువెంటనే పోవాలనుకోవడం సర్వమానవులు సాధారణంగా చేసే పని. అయితే మనం కోరుకున్నంత మాత్రాన అది రావటం, ఇది పోవటం జరుగుతున్నదా? లేదు. అంతేకాదు, కావాలనుకున్నది దొరకకపోవటం, వద్దనుకున్నది వచ్చిపోవటం కూడా జరుగుతున్నది. అంటే రెండు విధాలా మనకు దుఃఖమే మిగులుతున్నది. అయినా మానవుడు సుఖం కోసం ప్రయత్నించడం, దుఃఖం నశింపజేయడానికి ప్రయత్నించడం మానడు. ఈ ప్రయత్నం నిరంతరం సాగుతూనే ఉంటుంది. అదృష్టం బాగుంటే దైవానుగ్రహం వల్ల సుఖం కలగవచ్చు, ఇలా ఎందుకు జరుగుతున్నది అని ప్రతి వ్యక్తి మతనపడుతూనే ఉంటాడు. దీనికందరికీ కర్మ కారణం అని కూడా అనుకుంటూనే ఉంటాడు. నిజమే, మనం ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుంది. దానికి మనం చేసే దోహదంలోని తరతమ భేదాలను బట్టి పంటలో హెచ్చుదక్కులు కనపడతాయి. అశ్రద్ధ వలనను, అసక్త వలనను ఆ పంట చెడిపోవటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కర్మ వలన సుఖదుఖాలు ఏర్పడుతున్నాయనుకోవటం సత్యమే. ఇటువంటి స్థితిలో మానవుడు ఏం చెయ్యాలి అంటే స్పష్టంగానే తెలుస్తున్నది కదా, మంచి కర్మ చెయ్యాలి, చెడు పనులు మానాలి. ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ణయించుకోవడానికి మళ్ళా చాలా శ్రమపడాలి. ఏమైనా అది తప్ప గతి లేనప్పుడు దానిని సాధింపక తప్పదు కదా. ఇకపోతే ఈ సుఖదుఖాలు లోక సంబంధంగా ఉంటాయి. వానికి లౌకికమైన ఉపాయాలు ఉంటాయి. ప్రాణులు పుట్టడం, కొన్నాళ్ళు ఉండటం, తరువాత చనిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో మూడవ స్థితిని చెప్పే సందర్భంలో చనిపోవటం అంటున్నాం. అంటే ఇక్కడ రెండు పనులు ఉన్నాయన్నమాట.

0: చనటం పోవటం. చనటం అంటే దేహంలో నుండి ప్రాణం బయటికి పోవటం. పోవటం అంటే అది మళ్ళా మరొక దేహంలోకి ప్రవేశించడం. దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే దేహం వదలడంతో మన బాహ్య తీరిపోవడం లేదు, కొత్త జన్మ వస్తున్నది. సాధారణంగా వివేకం కలవాడు ఎప్పటికప్పుడు మునిపడి స్థితి కంటే ఒక మెట్టు పైకి వెళ్ళటానికి ఇష్టపడతాడు, కానీ అక్కడే ఉండటానికో కిందకు జారటానికో ఇష్టపడడు కదా. అంటే మానవుడు ఎప్పటికప్పుడు సుగతిని వాంఛిస్తాడు అన్నది తాత్పర్యం. వాంఛించినంత మాత్రాన ఏది సిద్ధించదు కదా, సిద్ధికి సాధన ఉండాలి. అందుకే పెద్దలు ఈ విధంగా అన్నారు, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ప్రయత్నంతో కృషితో పనులు నెరవేరుతాయి, కానీ కేవలం కోరికలతో కాదు. నిద్రపోతున్న సింహం నొడిలో మృగాలు వచ్చి దూరవు కదా. కాబట్టి సుగతి సాధనకు ఏ దోషమూ లేని కృషి ఉండాలి. దైవానుగ్రహం లేనిదే సుగతి వైపు బుద్ధి మరడం కానీ, మరలినా నిలవటం కానీ, నిలిచినా ఫలం చేతికి అందడం కానీ జరగదని ఏ కొంచెం సామాన్య జ్ఞానం ఉన్నవానికైనా తెలిసిన విషయం. విశ్వామిత్రునికి బ్రహ్మర్షి కావాలని కోరిక పుట్టింది, అయ్యాడు. కానీ ఎన్ని దెబ్బలు తిని, ఎంతకాలం ప్రయత్నించి, ఎన్ని పరీక్షల్లో నిలదొక్కుంటే ఆ స్థితి కలిగిందో తలుచుకుంటే వడలు జలతరిస్తుంది. కనుక సుగతికి సత్సంకల్పం, సమర్థమైన కృషి, దైవానుగ్రహం అనే మూడు పుష్కలంగా ఉండాలి. అందుకని వీటినన్నింటినీ కూడా గ్రహించి కృషి పట్టుదలతో మనం జీవనం సాగించాలి.
1: మీరింతవరకు సూక్తి సుధా కార్యక్రమంలో సుఖదుఖాలు గురించి హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అదేవిధంగా 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ నిబంధనలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ సవరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ఆ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై స్థలాలను కేటాయిస్తామని ఆయన అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్బులు, గోదాముల నిర్మాణం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా నిర్మిస్తున్న 8,000 మహిళా సంఘాల భవనాలకు ఆయన నిన్న హైదరాబాద్లో సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఇకపై రైస్ మిల్లుల

0: లో ధాన్యం నిల్వలు పెట్టబోమని, మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాలను మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల నుంచి దశల వారీగా భవనాలను జీఏడీకి అప్పగిస్తామని చెబుతూ,
1: ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క తారు టవర్స్ ఉన్నాయి, విజిట్ చేశాను, ఆల్మోస్ట్ వర్క్ అయిపో వచ్చింది. ఎమ్మెల్యేలది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. జడ్జెస్ బంగ్లాలు కావచ్చు, మినిస్టర్ బంగ్లాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతా ఉన్నాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ల్యాండ్ ఇచ్చింది 30,760 మంది రైతులు, 35,59 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. ఇన్ని ఎకరాలు చేసాం, 34,535 ఎకరాలు, అంటే 98.6% ప్లాట్లు అలాట్ చేశాం.
0: విజయేశ్వరం నుంచి సిద్ధాంతం మధ్య ఉన్న వశిష్ట రైట్ బ్లడ్ బ్యాంక్ కెనాల్ మీదుగా ఏటిగట్టు నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కోరారు. రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న నిడదవోలు నియోజకవర్గంలోని విజయేశ్వరంలో పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రి దుర్గేష్ జలవనరుల శాఖకు సంబంధించిన ఏటిగట్టు ప్రతిపాదనను పవన్ కళ్యాణ్కు వివరించారు. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి గోదావరి బండ్ తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న 3 డిస్కంల సీఎండీలు, ట్రాన్స్కో ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా మార్చే దిశగా పలు కీలక ఆదేశాలిచ్చారు. విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాల సమయంలో వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 3 డిస్కంల పరిధిలోని 1912 కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింతగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు.
2: వర్షం అనుకోని విపరీతమైన గాలులు రావడం వల్ల అక్కడక్కడ సిస్టమ్ దెబ్బతిని కొద్దిగా పవర్ కట్ వస్తుంది, లైన్స్ అన్ని తెగిపోవడం అట్లాంటి వల్ల అప్పుడు పవర్ కట్స్ ఎక్కలేదు. విపరీతమైన హీట్ ఉంది, విపరీతమైన డిమాండ్ ఉంది, డిమాండ్ దగ్గర సప్లై అయితే ఉంది. అక్కడ చెదురుమల్ల గాలుల వల్ల ప్రాబ్లం వస్తుంది. అగ్ని కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నాం, కాల్ సెంటర్లు పెడుతున్నాం. కాల్ సెంటర్లు పెట్టి ఎక్కడైనా అర్జెంట్ ఉన్న ప్లేస్ ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ రెక్టిఫై చేస్తాం. ప్రజలు కూడా కొద్దిగా ఓర్పుగా ఉండాలి, ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్ గా మా దృష్టి తీసుకొచ్చి ఇమీడియట్ గా సాల్వ్ చేస్తాం.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చీపుళ్లపాడులో 12.22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
3: 24 మాసాల్లో ప్రభుత్వం మీద అంశంతో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యరూపం దాలిస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి మొత్తం ఆన్లైన్ లో పెడతాం. ఈ జిల్లా బాగుపడాలంటే, మన జిల్లా నుంచి వలసలు విరికొత్తాలంటే మీరు ఒక పరిశ్రమకు భూములు ఇస్తే పరిశ్రమ వస్తుంది, తద్వారా మీరు బాగుపడినట్టుగా చేస్తాం.
0: పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్టపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డులను రాష్టపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్టపతి నుంచి పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారిలో యూజీసీ మాజీ చైర్మన్, జాతీయ నూతన విద్యా విధానం 2020 రివ్యూ కమిటీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, అన్నమాచార్య సంకీర్తనల ద్వారా పేరు పొందిన గాయకులు స్వర్గీయ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరపున ఆయన కుమారుడు అనిల్ కుమార్, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ గూడూరు వెంకట్రావు, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి దీపికారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, ప్రఖ్యాత సంస్కృత పండితులు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ధి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్టంలో అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానం, దాని అమలు తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లైసెన్సు రుసుముల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, పారదర్శకత పెంపు వంటి అంశాలపై అధికారులు వివరించారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించే చర్యలపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. अथ वार्ताः. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू ह्यः राष्ट्रपति भवने आयोजिते नागरिक अलंकरण समारोहे 66 प्रमुखाग्रगण्य विभूतिभ्यः पद्म पुरस्कारान् प्रादात्. एतेषु द्वाभ्यां विभूतिभ्यां पद्म विभूषणम्, षड्भ्यः पद्म भूषणम्, सहैव 58 विभूतिभ्यः पद्मश्रीः प्रदत्ताः. कलाक्षेत्रे विशिष्ट योगदानार्थं सुप्रसिद्धः चलच्चित्र अभिनेता धर्मेन्द्र सिंह देओल महोदयः मृत्योपरान्तं पद्मविभूषण सम्मानेन अलंकृतः. अभिनेतुः भार्या हेमा मालिनी एतं पुरस्कारं स्वीकृतवती. प्रख्यातः भारतीय सारंगी वादकः डॉ एन राजम् अपि पद्मविभूषण सम्मानेन सुपूजितः. अस्मिन् अलंकरण समारोहे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, प्रधानमंत्री नरेन्द्र मोदी, केन्द्रीय मंत्री अमित शाहः, गजेन्द्र सिंह शेखावतः, एचडी कुमारस्वामी च उपस्थिताः आसन्. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मूः अद्य आरभ्य सिक्किम राज्यस्य त्रिदिवसात्मिकां यात्रां विधास्यति. सिक्किम प्रवासकाले सा विविधेषु कार्यक्रमेषु भागं ग्रहीष्यति, अनेकानि स्थानानि च द्रक्ष्यति. राष्ट्रपति महोदया सायंकाले गंगटोक नगरे स्थिते नाइम्नॉल इंस्टीट्यूट ऑफ टिबेटोलॉजी इति संस्थां प्रति गमिष्यति. सिक्किम सर्वकारेण तस्याः स्वागताय विपुलाः प्रबन्धाः विहिताः. विश्व स्वास्थ्य संघटनेन डेमोक्रेटिक रिपब्लिक ऑफ कांगो अथ युगांडा देशेषु इबोला संक्रमणम् अन्ताराष्ट्रिय चिन्तायाः सार्वजनिक स्वास्थ्य आपातकालत्वेन घोषितम्. एतदनन्तरं नगर विमानन महादेशालयेन विमान विपणीनां कृते एका मानक संचालन प्रक्रिया प्रसारिता। अत्र अवधेयास्पदं वर्तते यत् विमानेषु अनिवार्य रूपेण पदक्षेपाः विहितव्याः भविष्यन्ति। यथा इबोला संकटं दृष्ट्वा यदि कस्यापि यात्रिणः ज्वरः, दौर्बल्यं, पीड़ा, शिरोवेदना, कंठदाहः, वमनम् इत्यादीनि लक्षणानि दृश्यन्ते तर्हि सः सद्यः एव विमान कर्मचारिभ्यः आगमानन्तरं चिकित्सा विभागेभ्यः सूचयेत्। महानिदेशालयेन स्पष्टीकृतं यत् भारते आगमनात् एकविंशतिदिनानां मध्ये यदि एतादृशानि लक्षणानि उत्पद्यन्ते तर्हि यात्रिणः निर्दिष्टचिकित्सालयेभ्यः चिकित्सासाहाय्यं प्राप्नुयुः। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य यावत् मध्यप्रदेश, ओडिशा, तेलंगाना, उत्तर प्रदेश, विदर्भ क्षेत्रेषु उष्णस्थितिमुद्दिश्य रेड अलर्ट इति रक्तवर्णीय संचेतना प्रसारिता। विभागेन आगामी द्वित्री दिनेषु हरियाणा, चंडीगढ़, दिल्ली, पंजाब, उत्तर प्रदेश, राजस्थान राज्येषु तीव्र उष्ण तरंगस्य पूर्व सूचना प्रख्यापिता। एतादृशी एव स्थितिः अद्य यावत् छत्तीसगढ़, तटीय आंध्र प्रदेश, हिमाचल प्रदेश, जम्मू कश्मीर, लद्दाख, झारखंड, उत्तराखंड राज्येषु अपि भवितुं संभाव्यते। आयुष मंत्री प्रताप राव जाधवः अवदत् यत् सर्वकारः योग प्राकृतिक चिकित्सा माध्यमेन कृत्स्नेही देशे निवारक स्वास्थ्य सेवाः सुदृढीकरोति। नवदिल्ल्याम् आयुष मंत्रालयस्य संसदीय परामर्शदात्री समित्याः चतुर्थ उपवेशने अध्यक्षतां कुर्वन् श्री जाधवः अवचत् यत् योगः, प्राकृतिक चिकित्सा च समग्र निवारक स्वास्थ्य सेवायै भारतस्य शाश्वतं योगदानं वर्तते। अस्मिन् उपवेशने भारते योग प्राकृतिक चिकित्सा क्षेत्रस्य विस्तारे, स्वास्थ्य संवर्धन संबंधेषु प्रयासेषु च तथा च पारंपरिक चिकित्सा पद्धतीनां वैश्विक प्रसारे च विस्तरेण चर्चा अभवत्। सः अग्रे सूचितवान् यत् सम्प्रति विश्वस्य 90+ देशेषु अन्ताराष्ट्रिय योग दिवसः समारोहः आचर्यते। इति वार्ताः।
5: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:00. ప్రసార వివరాలు వినే ముందు ఒక ప్రకటన విందాం.
6: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: నూట 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈరోజు నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న వివరాలు తెలుగులో 7:05 జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఈ పూట కార్యక్రమంలో 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధి గీతం వింటారు. 7:30 డాక్టర్ నవీన్ నోకలా సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఈ ప్రభాత లహరి కార్యక్రమంలోనే వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 డాక్టర్ శ్రీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:45 సినీరంజని ప్రసారమవుతుంది. 9:00 మీరు ఎంతగానో ఎదురు చూసే కార్యక్రమం హృదయరాగాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066. పది 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 12 గంటల 30 నిమిషాలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12 గంటలకు హిందీలో వార్తలు, 12 గంటల 5 నిమిషాలకు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్ర సమర్పణలో వింటారు. ఇక సాయంత్రం ప్రసారం కానున్న వివరాలు. 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పసందైన పాటల కోరే కార్యక్రమం అభిరుచి వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:45 సినీ రంజని ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజని ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మధురమైన గీతాలతో మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధరంశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో క్వాడ్ కూటమిలో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై ఈ మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. దీంతోపాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఆందోళన కలిగించే ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. జపాన్ ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు నిన్న ఢిల్లీ చేరుకోగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 23వ తేదీన భారతదేశానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సమావేశానికి వేదికగా నిలిచింది. ప్రపంచ సంక్షేమం కోసం ఒక శక్తిగా పనిచేయాలనే బద్దతతో సుసంపన్నమైన, అందరినీ కలుపుకుని పోయే బహిరంగ స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్ర పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇచ్చేందుకు క్వాడ్ దేశాలు చేతులు కలిపాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: Between India and Japan, of course, we have a special strategic and global partnership, and that's

0: signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues, particularly in this current situation, and West Asia is important.
1: Videshanga Mantri మన దేశంలో పర్యటిస్తున్న ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపి పరస్పర సంబంధాలను సమీక్షించారు. ఆరోగ్య భద్రత, వాతావరణంలో మార్పులు, కీలకమైన ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాలు, దేశాల సముద్ర పరిధిపై అవగాహన బలోపేతం చేయడం వంటి అనేక సమకాలీన అంశాలు, సవాళ్లపైన దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటన జరుపుతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు సిక్కిం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. మొదటి రోజున ఆమె ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథులా పాస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. అదే రోజున ఆమె గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలను ప్రదానం చేస్తారు. పర్యటన చివరి రోజైన ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాక బహుకరిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే కొన్ని రోజుల పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రతకు సంబంధించి కీలక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న రాత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్కు చేరుకున్నారు. ఈ ఉదయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు చెందిన సంచు సరిహద్దు అవుట్పోస్ట్ ని సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రతా దళాల సిబ్బందితో ముచ్చటించడంతో పాటు వారి కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బికనేర్లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కొత్త నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలతో విమాన సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. ఇబోలా ముప్పు దృష్ట్యా జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలున్న ఎవరైనా వెంటనే విమాన సిబ్బందికి తెలియజేయాలని, అలాగే విమానాశ్రయానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ లేదా వైద్య విభాగాలకు సమాచారం అందించాలని, విమానంలోనే అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు తెలియజేయాలని డీజీసీఏ ఆదేశించింది. అంతేకాకుండా దేశానికి చేరుకున్న 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రయాణికులు నిర్దేశిత ఆసుపత్రుల నుంచి వైద్య సహాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ స్పష్టం చేసింది. విమానంలో ఎవరికైనా ఇబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే సదరు ప్రయాణికుడిని విమానం వెనుక భాగానికి మార్చాలని, వీలైతే ఆ ప్రయాణికుడు ముందున్న 3 వరుసల సీట్లు, పక్క సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా ఈ కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఆదేశించారు. విమానయాన సంస్థలు తమ వద్ద తగిన మొత్తంలో ట్రిపుల్ లేయర్ మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజ్లు, పీపీఈ కిట్లు మొదలైనవి ఉంచుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లు అందించాలని కూడా ఆదేశించారు. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర నిర్వహిస్తారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభానికి సూచికగా యాత్రికులు నిన్ననే మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన చేసిన తర్వాత వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి బయలుదేరుతారు. దేవుడి క్షమాపణ వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారు రోజంతా అక్కడే గడుపుతారు. యాత్రికులు నిమ్రా మసీదులో హజ్ ప్రసంగం హుద్బాయ్ హజ్ వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్న ప్రార్థనలు కలిపి చేస్తారు. ఆ తర్వాత జంతుబలి, సైతాన్కు ప్రతీకాత్మకంగా రాళ్లు రువే ఆచారం కోసం కూడా యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు.

ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పగటిపూట ఈరోజు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో పెద్ద సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గొండల రోప్వే కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో క్యాబిన్లో చిక్కుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా రక్షించారు. కేబుల్ కార్లోని 65 క్యాబిన్లలో 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని, కొందరు భూమికి దాదాపు 500 అడుగులెత్తులో వేలాడుతుండటంతో మహిళలు, పిల్లలతో సహా పర్యాటకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో కితన్సారి ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ క్వాలిఫైర్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు 2వ క్వాలిఫైర్ రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. విశేషాలు మరొకసారి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దులు పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయముల సమయం 7:15.

ప్రభాతలహరి విజ్ఞానాన్ని వినోదాన్ని మరియు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమం ప్రభాతలహరి. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 డాక్టర్ నవీన్ నోకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయజెట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 డాక్టర్ శ్రీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం వింటారు. ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: మది నిండా దేశభక్తిని నింపే ప్రబోధగీతం విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్

0: ప్రొజెక్టర్, వాటర్ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడుగుల కామరా
5: సై బాల్,
4: బురద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.

0: మన వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ప్రకటనలు విన్నారు శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం ఓ పాట.

పాట విన్నారు శ్రోతలు. నిలయముల సమయం 7:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా సర్జరీ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
0: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
1: ఫోన్ 08462223111.
2: ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఇప్పటికే చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. గత వారం మనం రెటీనా గురించి తెలుసుకున్నాం. ఈరోజు రెటీనా సర్జరీ ఎలా ఉంటుంది, రెటీనా సర్జరీ అసలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు ఎప్పట్లాగే స్టూడియోలో ఉన్నారు ఎల్వి ప్రసాద్, కంటి ఆసుపత్రిలో అనుభవం పొందినటువంటి డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్, ఇంకా రెటీనా క్యాటరాక్ట్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ నూగల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
3: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్.
2: డాక్టర్ గారు, ఇప్పుడు రెటీనా గురించి చాలా విషయాలు గత వారం మీరు తెలియజేశారు.
3: అవును.
2: అసలు ఈ రెటీనా యొక్క ఆపరేషన్ అవసరం ఎందుకు పడుతుంది, అసలు దీన్ని ఏ స్టేజ్లో మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, రెటీనా డిటాచ్ కాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి?
3: తప్పకుండా అండి. సో రెటీనా సర్జరీ అన్నది ఏంటంటే ఒక ఇంట్రాక్యులర్ సర్జరీ, అంటే కంటి లోపల మనం చేసే సర్జరీ అన్నమాట. సో రెటీనా సర్జరీ అనేది కన్నుకు చేసే సర్జరీస్లో నార్మల్గా కంటికి చేసే సర్జరీస్ అన్నవి మైక్రో సర్జరీస్. మనం ఏదైనా మైక్రో సర్జరీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, డిఫికల్ట్ ఉంటుంది, జనరల్ సర్జరీస్ లాగా కాదనమాట ఇది మైక్రో సర్జరీ కాబట్టి. అండ్ అందులో కూడా రెటీనా సర్జరీ అనేది ఇంకా కాంప్లెక్స్ సర్జరీ అనమాట. సో ఆ కాంప్లెక్స్ సర్జరీ అవసరం ఉన్న వాళ్ళకి కంపల్సరీగా మనం చేయాల్సి వస్తుంది, దాన్ని మనం రెటీనా సర్జరీ అంటాం అనమాట. సో రెటీనా సర్జరీ ఎలా చేస్తాము, ఎందుకు చేస్తామంటే దానికి కొన్ని పర్టికులర్ ఇండికేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే కంటి లోపల మనకు ఆ రెటీనా సర్జరీ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందో అప్పుడే చేస్తాము. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేసి మనకు మోస్ట్ కామన్గా ఏంటి అంటే, ఒకటి మనం ఇంతకుముందు లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసినట్టుగా విట్రియస్ హెమరేజ్ ఒకటి, రెటినల్ డిటాచ్మెంట్ ఒకటి, ఇవి మెయిన్ ఇండికేషన్స్ అనమాట. సో రెటినల్ డిటాచ్మెంట్ ఎందుకు వస్తుందంటే మనం ప్రీవియస్ డిస్కషన్లో చెప్పినట్టుగా, ఒకటి హై మయోపియా వల్ల, అంటే మైనస్ పవర్ ఉండడం వల్ల రెటినాలో హోల్స్ పడి అది ఊడిపోతుంది రెటినా, దాన్ని రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. అదొక ఇండికేషన్, అంటే ఆ రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ వచ్చింది అంటే దానికి మనం సర్జరీ చేయాల్సి వస్తుంది, రెటినా సర్జరీ. అట్లానే ఇది కాకుండా ఇంకా కొన్ని ఏంటంటే మనకు షుగర్ కానీ లేదంటే బాడీలో మనకు బీపీ ఉండి కానీ అది రెటినా మీద ఎఫెక్ట్ పడి రెటినా వేన అక్లూజన్ అవ్వడం కానీ, లేకపోతే డయాబెటిక్ రెటినోపతి

0: వచ్చి కంప్లీట్గా అంటే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు మనం యూజువల్గా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే కొన్ని స్టేజెస్కి మనకు అసలు ట్రీట్మెంట్ అవసరం ఉండదు డయాబెటిక్ రెటినోపతి ఎర్లీ స్టేజెస్లో. ఒకవేళ వాళ్ళకి కొంచెం ఇంకా కొంచెం పెరిగిన తర్వాత వచ్చిన వాళ్ళకి మనం లేజర్ ఇంజెక్షన్స్ తోని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. కొంతమంది ఏంటంటే ఈ ట్రీట్మెంట్ చేసినా నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతుంది, లేదా కొంతమందికి రావడమే అడ్వాన్స్ స్టేజ్లో వస్తారనమాట లేట్ అయిపోయి, అట్లాంటి వాళ్ళకి రెటినా ఊడిపోతుంది, దాన్ని ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. అట్లాంటి వాళ్ళకి కూడా మనం రెటినా సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఇది రెటినా పర్స్పెక్టివ్లో, అంటే రెటినాలో ప్రాబ్లం ఉన్నప్పుడు రెటినా సర్జరీ చేస్తున్నాము. రెండోది వచ్చేసి ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ కంటి లోపల క్యాట్రాక్ సర్జరీ, మనం మోస్ట్ కామన్గా ఐలో చేసే సర్జరీ ఏంటంటే అందరికీ చాలామందికి తెలిసింది క్యాట్రాక్ సర్జరీ. సో క్యాట్రాక్ సర్జరీ కూడా కొన్నిసార్లు ఏదైనా కాంప్లికేషన్ అయిందనుకోండి, నార్మల్గా అయిందంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ కొన్నిసార్లు రేర్గా కాంప్లికేషన్స్ కూడా అవుతూ ఉంటాయి. అది కాంప్లెక్సిటీని బట్టి, క్యాట్రాక్ట్ డెన్సిటీ కానీ దానికి ఉన్న ఫైండింగ్స్ కానీ దానివల్ల అప్పుడు ఏమవుతుందంటే మనం తీయాల్సిన శుక్లం ఏదైతే ఉందో అది కంటి లోపల పడిపోతుంది. మనం కన్ను స్ట్రక్చర్ చూసుకుంటే పైన ఉన్న పార్ట్ నల్లగుడ్డు, దాని కింద లెన్స్ ఉంటుంది, లెన్స్ కింద పెద్ద క్యావిటీ ఉంటుంది మనకు, దాన్నే విట్రియస్ క్యావిటీ అంటాం. అందులో విట్రియస్ జెల్ ఉంటుంది, దాని కింద రెటినా ఉంటుంది. సో మనకి ఈ లెన్స్ ఉన్నది పైన ఉన్న జస్ట్ ఒక 1/3 పోర్షన్ పైననే ఉంటుంది అనమాట లెన్స్, కింద 2/3 ఇంకా లోపల ఉంటుంది మన కంటి భాగం అన్నది లెన్స్ తర్వాత. సో ఇక్కడ వరకు ఉంది జస్ట్ 30% పైన, 30% పైనే ఉంటుంది మనకి ఇది. సో ఎప్పుడైతే ఈ లెన్స్ తీసే పరిస్థితుల్లో మనం సర్జరీ చేసే సర్జరీ టైంలో ఒక్కసారి కాంప్లికేషన్ అయిపోయి ఏమవుతుందంటే దాన్ని పీసీ రప్చర్ అంటాం, పోస్టీరియర్ క్యాప్సులర్ రప్చర్ అంటాము. అట్లాంటప్పుడు ఈ కంటి లోపల ఉన్న లెన్స్ శుక్లం ఏదైతే ఉందో అది లోపల పడిపోయే ప్రమాదం ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ డ్రాప్ అంటాం మనము. న్యూక్లియస్ అనేది లోపలికి డ్రాప్ అయిపోయింది కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో కానీ, లేదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కంటి లోపల శుక్లం తీసి లెన్స్ పెట్టినాం అనుకోండి, ఆర్టిఫిషియల్ లెన్స్ ఐఓఎల్స్, ఒక్కోసారి ఏమవుతుందంటే కంటి లోపల పెట్టిన లెన్స్ అద్దం అన్నది కొన్నిసార్లు వీక్ సపోర్ట్ ఉండడం వల్ల అది సరిగ్గా ఉండదన్నమాట, అక్కడ అది కూడా లోపల పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఆ కంటి లోపల అది కూడా రెటినా దగ్గరికి వెళ్ళి విట్రియస్ క్యావిటీ లోపల పడిపోతుంది, దాన్ని ఐఓఎల్ డ్రాప్ అంటాం మనం. సో ఇట్లాంటివి కానీ, లేదంటే పోస్ట్ సర్జరీ కానీ, లేదా వివిధ కారణాల వల్ల మనం ఇంతకుముందు విట్రియస్ హెమరేజ్ దాంట్లో చెప్పినట్టుగా విట్రియస్ హెమరేజ్ అయినప్పుడు, డెన్స్ విట్రియస్ హెమరేజ్ చాలా థిక్గా ఉందనుకోండి, అది అది మందులు కూడా కరగదు కొన్నిసార్లు, అప్పుడు మనకు వాళ్ళకి సర్జరీ చేసి దాన్ని తీసేయాల్సి వస్తుంది బ్లడ్ మొత్తం. సింపుల్గా రెటినా సర్జరీ అంటాము, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ విట్రియో రెటినల్ సర్జరీ అనమాట. సో ఆ సర్జరీ చేసి మనం ఈ బ్లీడింగ్ కానీ క్లియర్ చేయడము, లేకపోతే రెటినా ఏదైతే ఉందో డిటాచ్ అయిందో దాన్ని సెట్ చేయడము, ఇవన్నీ చేస్తాం అనమాట.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లాకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. డాక్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు. అయితే ఈ రెటినా సర్జరీ స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి?
0: సో రెటినా సర్జరీ అనేది స్టెప్ బై స్టెప్ మనం చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మనం ఇందాక చెప్పినట్టుగా ఇవే కాకుండా కొన్నిసార్లు కంటి లోపల రెటినాల్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా, అంటే ఏదైనా క్యాన్సర్ గడ్డలు ఉన్నా కూడా, అట్లాంటప్పుడు కూడా మనం రెటినా సర్జరీ చేయాల్సి వస్తుంది. అయితే రెటినా సర్జరీలో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ మనము స్టెప్స్, కంటి లోపలికి వెళ్ళిన తర్వాత పోర్ట్స్ ఉంటాయి అన్నమాట, 3-పోర్ట్ విట్రెక్టమీ అంటాం వాటిని. 3 పోర్ట్స్ అంటే ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ చేసేటప్పుడు ఎలా చేస్తారు, పోర్ట్స్ పెడతారు, అంటే చిన్న చిన్న హోల్స్ చేసి లోపలికి వెళ్తారు, పైప్స్ ఇన్సర్ట్ చేసి ఇన్స్ట్రుమెంట్ వాటి నుంచే పాస్ చేస్తారు. సేమ్ అలానే మనకు రెటినా సర్జరీ కూడా అలానే ఉంటుంది, కంటికి 3 పోర్ట్స్ చేస్తాము, ఆ పోర్ట్స్ నుంచి మన ఎక్విప్మెంట్ అన్ని పాస్ చేస్తాం లోపలికి విట్రియస్ క్యావిటీకి. అలా చేసి ఫస్ట్ ఆ విట్రెక్టమీ మొత్తం చేసేసి ఏదైతే విట్రియస్ ఉందో అది, ఒకవేళ బ్లీడింగ్ అక్కడ ఉంటే బ్లీడింగ్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత రెటినా దగ్గరికి వెళ్ళి రెటినాలో కంప్లీట్గా ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏమైనా మెంబ్రెయిన్స్ గ్రో అయినాయా షుగర్ డయాబెటిక్ రెటినోపతి వల్ల, ఆ మెంబ్రెయిన్స్ క్లియర్ చేసి ఏమైనా హోల్స్ ఉన్నాయా చూసి రెటినాలో అవన్నీ చెక్ చేసి రెటినాని సెట్ చేస్తాం ఫస్ట్. రెటినాని సెట్ చేసి ప్రాబ్లం మళ్ళీ పెరగకుండా ఉండడానికి రెటినాకి లేజర్ చేస్తాం అక్కడ, దాన్ని ఎండో లేజర్ అంటాం మనము. ఎండో లేజర్ అంటే కంటి లోపల రెటినాకి చేసే లేజర్ అనమాట సర్జరీ టైంలోనే. అది హోల్స్ ఉంటే ఆ హోల్స్ చుట్టూ చేస్తాము. హోల్స్ ఏం లేదు, ఏదైనా షుగర్ వల్ల ఇట్లా అయింది ప్రాబ్లం అంటే దానికి ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ అంటాం, ఆ లేజర్ చేసేస్తాం అక్కడ. చేసిన తర్వాత కంటి లోపల రెటినా అతుక్కోవడానికి దానికి సపోర్ట్కి ట్యాంపనైడ్ అంటాం మనం. ట్యాంపనైడ్ ఎఫెక్ట్ రావడానికంటే దానికి సపోర్ట్ ఇవ్వడానికి రెటినాకి కంటి లోపల సిలికాన్ ఆయిల్

0: కొంచెం ప్రోన్ పొజిషన్, అంటే ఇట్లా బోర్లా పడుకోవడం అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 2 వీక్స్ మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రెటినా అనేది మంచిగా అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి అన్నమాట మనకి. అదొకటి. రెండోది వచ్చేసి రెగ్యులర్గా ఐ సర్జరీ తర్వాత ఉన్నట్టుగానే హెడ్ బాత్ అవాయిడ్ చేయడం, అట్లీస్ట్ ఒక 3 వీక్స్ వరకు కంటి మీదకి ఏది సోపు షాంపూ పోకుండా చూసుకోవడము, అండ్ రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్స్ లైక్ డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి. అండ్ కొంచెం బరువులు ఏం లిఫ్ట్ చేయకుండా బెండ్ అయి పని చేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంటే రెగ్యులర్గా చెకప్స్ కూడా చేయించుకోవాలి.
1: మరి కంటిలో అత్యంత ప్రధానమైనటువంటి ఈ రెటినా ఆపరేషన్ జరగకుండా చూసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా?
0: మీరు అడిగేది ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే రెటినా సర్జరీ అవసరం లేకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకొని రెటినా సర్జరీ అవసరం లేకుండా అవాయిడ్ చేసుకోవచ్చు అన్నది, కరెక్ట్?
1: ఎస్.
0: సో అలా చేయాలి అంటే ఫస్ట్ మనకి ఎందుకు వస్తుందో తెలియాలి, రెటినా ప్రాబ్లం. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా రెటినా ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలిస్తే దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలో ఈజీగా తెలుస్తుంది మనకు. సో ఫస్ట్ మనం రెటినా సర్జరీ అవసరం ఉన్న కండిషన్స్ ఏం చెప్పాము? ఫస్ట్ది రెగ్మోడోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అన్నాము. సో రెగ్మోడోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ ఎందుకు వస్తుంది? యూజువల్గా కొన్నిసార్లు మైనస్ పవర్ వాళ్ళలో ఎక్కువ వస్తుంది ఇది. మైనస్ పవర్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైనా వస్తుంది, బట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది మైనస్ పవర్. మనం మైనస్ గ్లాస్ పెట్టుకునే వాళ్ళు అందుకనే రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకోవాలి. ఎందుకు? రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకుంటే రెటినా డిటాచ్మెంట్ కాకుండా మనం ఏమైనా ప్రివెంట్ చేయవచ్చా అంటే డెఫినెట్లీ చేయవచ్చు. ఎందుకంటే రెటినా డిటాచ్మెంట్ అన్నది ఓవర్ నైట్ ఇప్పటిది ఇప్పుడే కాదనమాట, కొన్నిసార్లు అవుతుంది బట్ రేర్గా అవుతుంది అట్లా. బట్ అంతకుముందే ఏమవుతుందంటే కంటి లోపల వీక్ ఏరియాస్ ఫామ్ అవుతాయి ఫస్ట్ రెటినాలో. రెటినాలో వీక్ ఏరియాస్ హోల్స్ ఫామ్ అవుతాయి, వాటిని లాటిస్ డిజనరేషన్ అంటాము, హార్ష్ టేర్స్ అంటాము, రెటినల్ హోల్స్ అంటాము, ఇట్లాంటివన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక చిన్న ఆన్గోయింగ్ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్లో ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో ఓన్లీ హోల్స్ ఉన్నాయి, లాటిస్ డిజనరేషన్ ఉంది, హార్ష్ టేర్ ఉంది, బట్ రెటినల్ డిటాచ్మెంట్ కాలేదు. ఒకవేళ పేషెంట్కి కొన్నిసార్లు సింప్టమ్స్ కనిపిస్తాయి, ఎలా అంటే ఫ్లోటర్స్ కనిపిస్తాయి, అంటే సంథింగ్ ఏదో మూవ్ అవుతున్నట్టు కనిపించడము, కొంచెం అన్యూజువల్గా విజన్ ఉంటుంది, విజువల్ ఫీల్డ్ కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది, అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా మన దగ్గరకు వస్తారు. వచ్చి మనం చెక్ చేసి చూసినప్పుడు ఈ హోల్స్ రెటినల్ లాటిస్ డిజనరేషన్స్ ఉన్నప్పుడు వాటికి లేజర్ చేస్తే సరిపోతుంది. లేజర్ అయినా జస్ట్ 5 మినిట్స్ అది ఓపీడీ ప్రొసీజర్ అంతే, సర్జరీ కాదు. ఆ 5 మినిట్స్ లేజర్ చేసేస్తే అది అక్కడికే సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: దాని తర్వాత రెగ్యులర్గా ఐ చెకప్ చేసుకుంటే సరిపోతుంది రెటినా చెకప్. బట్ ఎప్పుడైతే పేషెంట్ ఈ హోల్స్ దగ్గర ఈ స్టేజ్లో రాడో అప్పుడు ఏమవుతుందంటే ఆ హోల్స్ లోపలికి నీరు వెళ్ళిపోయి ఆ నీరు అన్నది ఆ విట్రియస్ జెల్లే నీరులాగా మారుతుంది అన్నమాట. అందులో ఆ విట్రియస్ జెల్లే నీళ్ళలాగా వెళ్ళి లోపలికి వెళ్ళి రెటినాని బయటికి తీసేస్తుంది, దాన్నే రెటినల్ డిటాచ్మెంట్ అంటాం మనం. ఆ రెటినా ఊడిపోతుంది కాబట్టి మనం మెయిన్గా ఏంటంటే మయోపియా ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారి అయినా రెగ్యులర్ రెటినా చెకప్ చేయించుకోవాలి. డైలేటెడ్ రెటినా ఎగ్జామినేషన్ అంటాం దాన్ని. రెగ్యులర్గా మనం చేస్తుంటాం మన హాస్పిటల్లో. అది చేసినప్పుడు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే డిటెక్ట్ చేసి అది రెటినా డిటాచ్మెంట్ దాకా వెళ్లకుండా దాన్ని చిన్న లేజర్ ఉంటుంది, బరాజ్ లేజర్ అంటాం దాన్ని, ఆ హోల్స్ చుట్టూ ఆ లేజర్ చేసేస్తాం. దానివల్ల ఆ ఫ్లూయిడ్ లోపలికి ఎంట్రీ కాకుండా ఈ లేజర్ అడ్డుకుంటుంది, తద్వారా మనకు రెటినా డిటాచ్ కాదు. అది ఫస్ట్ ఇండికేషన్, ఫస్ట్ అది. రెండోది వచ్చేసి మనకు డయాబెటిక్ అన్నాం కదా, డయాబెటిక్ కానీ అనీమిక్ రెటినోపతి కానీ ల్యూకేమిక్ రెటినోపతి కానీ వేటి వల్ల అయినా కంటి లోపల బ్లీడింగ్ అయ్యి రెటినా ఊడిపోతుంది. సో ఇందులో రూట్ కాజ్ మనం ట్రీట్ చేసుకుంటే ఇక్కడ దాకా రాదు. డయాబెటిక్ రెటినోపతి అనుకోండి, డయాబెటిక్ రెటినోపతి ఈ స్టేజ్ దాకా వచ్చి రెటినాను ఊడగొట్టి మనం సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే సింపుల్గా రెటినా చెకప్ చేయించుకోండి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి, అంతే. ఆ చిన్న స్టెప్తోనే ఏమవుతుందంటే మనకు రెటినా నార్మల్ ఉంటుంది, విజన్ నార్మల్ ఉంటుంది, సర్జరీ అవసరం పడదు. అండ్ ఇట్ ద మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనకు షుగర్ కూడా మనం కంట్రోల్లోకి తెచ్చుకుంటాము. ఎందుకంటే రెటినా చెకప్ చేసుకుని చాలా మంది మనం పేషెంట్ చూస్తాం కదా, మీకు షుగర్ వల్ల కొంచెం ప్రాబ్లం స్టార్ట్ అయింది రెటినాల్ అని చెప్పగానే వాళ్ళు అలర్ట్ అయిపోయి షుగర్ అప్పటి నుంచి కంట్రోల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఎలా ఉంటారంటే చాలా మంది కొంతమంది పేషెంట్స్ షుగర్ నాకు కంట్రోల్లోనే ఉంటుంది కదా అన్నట్టు కొంచెం నెగ్లెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది మనం ఇట్లా మనం చెప్పిన

0: అప్పుడు కాషియస్గా చెప్పినప్పుడు మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి, మీరు కొంచెం జాగ్రత్త కేర్ తీసుకోవాలి షుగర్ గురించి అన్నప్పుడు అలా గుర్తుంటుంది
1: వెంటనే.
0: సో డాక్టర్ గారు నాకు చెప్పారు రెటినా మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు అన్నమాట. ఆ స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ వల్ల ఏమవుతుందంటే డైటరీ కంట్రోల్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ మెడిసిన్స్ కరెక్ట్ టైంకి తీసుకోవడం కానీ స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం కానీ ఇవన్నీ తీసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది, డయాబెటిక్ రెటినోపతి రాదు. ఒకవేళ వచ్చినా ఎర్లీ స్టేజ్లో ఉంటుంది కాబట్టి జస్ట్ మనం అబ్జర్వేషన్ పెట్టుకొని ఏదైనా అవసరం ఉంటే మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది. అది లేజర్లు ఇంజెక్షన్లు సర్జరీ చేయాల్సినంత స్టేజ్కి వెళ్ళిపోదు, అది చేసుకోవచ్చు. ఇది రెటినా రిలేటెడ్. దానికి మూడో ఇండికేషన్ ఏం చెప్పాము, క్యాటరాక్ట్. క్యాటరాక్ట్ కాంప్లికేషన్స్ అనేవి నార్మల్గా రేర్గా అవుతుంటాయి, బట్ రేర్గా ఎప్పుడవుతాయి అంటే ఎప్పుడైతే క్యాటరాక్ట్ ముదిరిపోతుందో, క్యాటరాక్ట్ ముదిరిపోయి దానివల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ కాంప్లికేషన్స్ కావద్దు క్యాటరాక్ట్ సర్జరీలో, మళ్ళీ రిటర్నల్ సర్జరీ కూడా అవసరం పడొద్దు అంటే కొంచెం ముదిరేంత వరకు వెయిట్ చేయకుండా కొంచెం ఎర్లీగానే క్యాటరాక్ట్ సర్జరీ చేసుకుంటే మనకు సిగ్నిఫికెంట్గా డ్యామేజ్ అన్నది ఉండదు కంటికి, రిపీటెడ్గా రెండో సర్జరీ అవసరం పడదు, అండ్ కన్నును కూడా మనం సేవ్ చేయవచ్చు తద్వారా.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా రెటినా ఏ విధంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఆపరేషన్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేశారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: మీరు ఇంతవరకు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత్ లహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం ప్రకటనలు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

స్వచ్ఛత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై ప్రభాతలహరి కార్యక్రమం. ఇప్పుడు కొన్ని మాటలు విందాం. ఈ ఏడాదిలో రోహిణి కార్తే ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసుకుందాం. భారతీయ జ్యోతిష శాస్త్రంలో సూర్యుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది. నవగ్రహాలలో రాజుగా పరిగణించే సూర్యభగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాల మార్పు కూడా భూమిపై వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెప్తుంటారు. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించినాడు. అంటే నిన్నటి రోజున రోహిణి నక్షత్రంలో సూర్యుడు మే 25 ప్రవేశించాడు. ఇది జూన్ 8 వరకు ఈ కాలాన్ని సాంప్రదాయంగా మనము రోహిణి కార్తెగా పిలుస్తాం. ఈ సమయంలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సాధారణ వేసవి వేడి ఒక ఎత్తైతే రోహిణి కార్తె సమయంలో మాత్రం భూమి నిప్పుల కుండలా మారుతుందని మన పెద్దలు చెప్తుంటారు. మధ్యాహ్న సమయంలో బయట అడుగు పెట్టలేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటాయి. కాబట్టి మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రోహిణి కార్తెలో ఉంటుంది. ఇప్పుడు ఒక పాట విందాము.

మనం వింటున్నాం రోహిణి కార్త గురించి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రోహిణి ఎండల గురించి ఎన్నో సామెతలు, అనుభవాలు తరతరాలుగా మనం వింటున్నాం. రోహిణి కార్తెలో రోళ్ళు కూడా పగు

కూల్తాయి అనే మాట ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రోళ్ళు అంటే రాళ్ళు లేదా గట్టి వస్తువులు కూడా, వేడిని తట్టుకోలేక పగిలిపోతాయన్నమాట. అంటే ఈ సమయంలో ఎండ తీవ్రత ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పేందుకు పెద్దలు ఇలా పోల్చి చెప్పారు. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం రోహిణి నక్షత్రానికి అగ్నితత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. అందుకే ఈ సమయంలో సూర్యకిరణాలు మరింత ఉష్ణాన్ని విడుదల చేస్తాయని అంటారు. ఉదయం నుంచే మండే ఎండలు, మధ్యాహ్నం వేడిగాలులు, రాత్రివేళ కూడా తగ్గని ఈ ఉక్కపోత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రైతులు, కూలీలు, బయట పనులు చేసేవారు ఈ కాలంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాతావరణ నిపుణుల ప్రకారము మే చివరి వారాలు, జూన్ ప్రారంభ రోజుల్లో భూమిపై ఉష్ణోగ్రతలు సహజంగానే అత్యధిక స్థాయికి చేరుతాయి. ఈ కాలంలో పొడిగాలులు, తేమ తగ్గడం, భూమి వేడి ఎక్కువగా ఉండటం వల్ల వేడి తీవ్రత పెరుగుతుంది. అందుకే సాంప్రదాయ జ్యోతిష్య భావనలు, ప్రజల అనుభవాలు రెండూ కలిసి రోహిణి కార్తెను అత్యంత వేడి కాలంగా పేర్కొంటారు. ఈ సమయంలో ఆరోగ్యంపై అత్యేక శ్రద్ధ అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగటం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం, మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకుండా, అవసరమైతే తప్ప వెళ్లకుండా ఉండడం మంచిదని చెప్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎండ ప్రభావానికి త్వరగా గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరింత జాగ్రత్త పడాలి. ఈ రోహిణి కార్తెలు, రోహిణి కార్తె గురించి విషయాలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు అదే పాట విందాము.

శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో డాక్టర్ శ్రీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తుపల్లు, వంకరపల్లు, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీను నాయక్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు.

0: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
1: డాక్టర్ సీను నాయక్, నిజామాబాద్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, కల్లిలవాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905005. ఎప్పట్లాగే ఈ రోజు కూడా మరి దంత సమస్యల గురించి తెలుసుకుందాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సీను నాయక్ గారు. గత 23 సంవత్సరాలుగా మన నిజామాబాద్ జిల్లాలో తన సేవలను అందిస్తూ, అట్లాగే ఎయిమ్స్లో తన పట్టాను కంప్లీట్ చేసి, ప్రస్తుతం ప్రొఫెసర్గా బిజీగా ఉంటూ కూడా ప్రతి వారం మరి దంత సమస్యలపైన అవగాహన కల్పించేందుకు మన ఆకాశవాణికి వచ్చి అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరి వారిని అడిగి ఈరోజు మరిన్ని దంత సమస్యల గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
2: నమస్తే. నమస్కారం
1: డాక్టర్ గారు. ఇప్పుడు జనరల్గా మనం చూసినట్టయితే మీరు ఎత్తు వంకర పనుల గురించి చాలాసార్లు చాలా విషయాలు తెలియజేశారు. ఇప్పుడు పొరపాటున మరి ఈ పుచ్చిపోయిన పళ్ళు కనుక ఉన్నట్టయితే, ఆ పళ్ళు పూర్తిగా పాడై పన్ను తీయాల్సి వస్తే, మరి ఆ పన్ను ప్లేస్లో ఇంకో పన్ను ఏమన్నా అమర్చవచ్చా? అది ఎట్లా అమర్చగలుగుతాం?
2: ఒకటేమంటే, మనకు ఏ కారణం చేతనైనా పళ్ళు లేని వారికి వాళ్ళు పళ్ళు పెట్టించుకోవాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఏమంటే, మనకు ఓన్లీ అంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే రెండే ఆప్షన్స్ ఉండేవి మనకు. ఒకటేమో రోజు తీసి పెట్టుకునే డెంచర్స్, లేకపోతే పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని పెట్టుకునే ఫిక్స్డ్ పళ్ళు. ఈ రెండు ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఏ కారణం చేతన పళ్ళు ఊడిపోతే, అంటే చిగుళ్ళ సమస్య వచ్చి పళ్ళు ఊడిపోతే చాలామందికి, డయాబెటీస్ ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో, కొంతమందికి ఏమో పిప్పి పళ్ళు వచ్చి సకాలంలో వాళ్ళు చికిత్స చేయించుకోకపోతే డాక్టర్ గారే కొన్నిసార్లు ఆ పన్ను సేవ్ చేయలేని పక్షంలో ఆ పళ్ళు తీసేయడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే, యాక్సిడెంట్లో అనివార్య కారణాల వల్ల కూడా మనకు ఈ పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, అంటే యాక్సిడెంట్లు ఊడిపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్ వాళ్ళు పళ్ళు పెట్టించుకోవాలనుకుంటే ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి అంటే, ఇప్పుడు మనకు ఇదివరకు పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని పెట్టుకునే ఆప్షన్తో పాటు ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఎముకలో స్క్రూ ఇంప్లాంట్ పెట్టి పక్క పళ్ళు సపోర్ట్ లేకుండా ఇంప్లాంట్, ప్యూర్ టైటానియం ఇంప్లాంట్ తోటి పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉంటుందండి. సో ఇది మనకేమంటే, మొత్తం పళ్ళు లేవని, మొత్తం అన్ని పళ్ళు ఊడిపోయినాయి, ఊడిపోతే ఏమయ్యేది? ఇప్పుడు ఇదివరకు ఒకటే ఆప్షన్ ఏమంటే డెంచర్స్ పెట్టుకోవడం. అంటే పైన ఒక డెంచరు, కింద ఒక డెంచర్ పెట్టుకునేవాళ్ళు. ఆ డెంచర్ కూడా చాలా మందికి సెట్ అయ్యే కాదు, లూజ్ ఉండి పడిపోయేది, నీళ్ళు తాగినా పడిపోయేది, లేదా తినేటప్పుడు పడిపోయేది, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు పడిపోవడం, ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పేషెంట్స్కి ఇంప్లాంట్స్ ద్వారా మనం అన్ని పై దవడలో ఫుల్ టీత్, కింద దవడలో ఫుల్గా టీత్ పెట్టచ్చు. సో ఇంప్లాంటేషన్ ద్వారా మనకు ఫిక్స్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ ఇంప్లాంట్ ద్వారా చాలామందికి ఏమంటే, ఫిక్స్ పళ్ళు పెట్టే అంత ఉందా, అంత అలా పెట్టుకోవచ్చా అని చాలామందికి అపోహ ఉంటుంది. పెట్టుకుంటే చాలా నొప్పితో కూడుకున్నదేమో, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం వస్తుందేమో. చాలామందికి డబ్బుతో ప్రాబ్లం లేదు ఆజకాల్, ప్రస్తుత కాలంలో డబ్బుతో సమస్య లేదు. సో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో మనకు, పెట్టుకుంటే పన్ను పీక్తేనే ఇంత నొప్పి ఉంటుంది, ఇది పెట్టుకుంటే ఎంత నొప్పి ఉంటుందో, మనం భరిస్తామో భరించామో అనేది చాలా మందికి అపోహ ఉంటుంది. సో మనం ఇంప్లాంట్ పెట్టేటప్పుడు కూడా మనకు ఏమాత్రం మనకు ఇబ్బంది లేకుండా, ఏమాత్రం నొప్పి లేకుండా మనం ఇంప్లాంటేషన్ చేసుకొని ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉందండి. సో ఇలాంటి పేషెంట్స్కి ఏమంటే, మనకు ఫిక్స్ పళ్ళు పెట్టుకుంటే ఏమంటే, మనకు మన పళ్ళు ఇదివరకు ఎలా ఉన్నాయో అంతే విధంగా మనకు ఈ పళ్ళు రీప్లేస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో డెంచర్ వల్ల ఏమవుతుంది అంటే, మనకు రోజు తీయాలి, క్లీన్ చేయాలి, పెట్టాలి, ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. ఎక్కడన్నా ఊరికి వెళ్ళినప్పుడు రోజు తీయాలన్నా, ఎవరి ముందర తీయాలన్నా కూడా ఇబ్బంది.
1: అవును.
2: సో అలాంటి పేషెంట్స్కి మనం ఈ ఇంప్లాంటేషన్ ద్వారా ఫిక్స్ పళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ముందు ఎలా నమ్మలగలిగే వాళ్ళు, ముందు ఎలా నవ్వేవాళ్ళు, ఆ విధంగా మనం ఈ ఫిక్స్డ్ పళ్ళను ఇంప్లాంటేషన్ ద్వారా మనం చేసుకోవచ్చండి.
1: బాగుంది డాక్టర్ గారు. మీరు అన్నట్టు జనరల్గా ఇప్పుడు సహజంగా మనం చూసినట్టయితే ఒక వయసు వచ్చిన తర్వాత కంప్లీట్ పళ్ళు అనేటువంటి పోతూ ఉంటాయి చాలామందికి. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక వరం లాంటి విషయం మీరు చెప్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు వాటిని ఫిక్స్డ్ పళ్ళలాగా అమర్చేస్తే, అంతకుముందు వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు తీసేయడం, మళ్ళీ ఉదయం లేవగానే పెట్టుకోవడం, మళ్ళీ వాటిని బ్రష్ చేసి తీసి కడగడం, ఇట్లాంటివన్నీ ఉంటుండే. ఇప్పుడు అది నార్మల్ లైఫ్లో మనం ఎట్లా చేస్తున్నామో అట్లా చేసుకునేటువంటి అవకాశం వచ్చిందంటారు.
3: వింటున్నారా? రేపు పింకీ స్కూల్లో నాటకం వేస్తుంది, మనం వెళ్ళాలి.
4: అరే, నా బంగారం హీరోయిన్ పాత్ర వేస్తుందా?
3: కాదు, రాక్షసి పాత్ర. దాని వంకర టింకర పళ్ళం చూసి టీచర్ ఆ పాత్ర ఇచ్చింది.
4: అయితే వెంటనే ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ సీను నాయక్ ని కలుద్దాం. మన పింకీ స్మైల్ ఇంకా పలు అందంగా మార్చేద్దాం.
3: డాక్టర్ సీను నాయక్,
1: డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
1: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
5: మరి ఇది చేయటానికి మరి ఎట్లాంటి మీరు ట్రీట్మెంట్ అనేది, అంటే స్క్రూస్ ఎన్ని ప్లేస్లలో పెడతారు, అండ్ ఎట్లా దాన్ని మనం ఫిక్స్ చేస్తాం? కంప్లీట్ డెంచర్ అయితే
2: కంప్లీట్, మామూలుగా రో తీసి పెట్టుకుని డెంచర్ అయితే వరకు మనం చెప్పినట్టు ఇది డెంచర్ ఇస్తాము. ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి అనుకుంటే టోటల్గా పళ్ళు పోయిన వాళ్ళు కానీ, లేకపోతే పార్షియల్గా సగం పోయిన వాళ్ళు పోయిన వాళ్ళు కానీ, లేకపోతే ఒకటి రెండు పళ్ళు పోయిన వాళ్ళు కూడా ఈ ఇంప్లాంట్స్ ద్వారా మనకు పర్మనెంట్ పళ్ళు పెట్టించుకోవచ్చు. సో ఈ ఇంప్లాంట్స్ తోటి మనకు ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా చాలా తక్కువ అండి. మనకు పెట్టేటప్పుడు కూడా ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు పెట్టేటప్పుడు కూడా మనకు చాలా ఏమాత్రం నొప్పి లేకుండా మనం ఈ ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్ పళ్ళు పెడుతున్నాము. ఇంకోటి ఏమంటే దీంట్లో రెండు పద్ధతులు ఉంటాయి మనకు, అంటే ఈ ఇంప్లాంట్స్ పెట్టే పద్ధతుల్లో రెండు రకాలు ఉంటాయి. చాలామందికి ఏమంటే మాకు ఇమీడియట్ కావాలి, అంటే మాకు ఈరోజు పళ్ళు లూజ్ ఉన్న పళ్ళు తీసేసి రేపటికి మాకు పర్మనెంట్ పళ్ళు కావాలి అనేది చాలామందికి అదే ఉద్దేశంతో చాలామంది వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు ఈ ఇంప్లాంట్స్ ద్వారా, బేసల్ ఇంప్లాంట్స్ అంటారు, ఆ ఇంప్లాంట్స్ని పెట్టి మనం ఫిక్స్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏమంటే మనకు టూ స్టేజ్ ఇంప్లాంట్స్ అని కూడా ఉంటాయి. ఈరోజు మనం ఇంప్లాంట్ పెట్టి మూడు నెలల తర్వాత కూడా మనం ఈ ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. సో అది ఆ డాక్టర్ ఎంత ఎముక అవైలబుల్ ఉంది ఆ దవడలో, సో పేషెంట్ ఎకానమీ పరిస్థితి ఏంది, ఎంత అమౌంట్ పెట్టుకోగలరు, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేసి ఏ రకమైన ఇంప్లాంట్స్ పెట్టుకోవాలి, ఎన్ని ఇంప్లాంట్స్ పెట్టాలి అనేది ఆ డాక్టర్ గారు డిసైడ్ చేసి చెప్తారు పేషెంట్కి. సో ఏదేమైనా కూడా మనకు వీళ్ళు ఫిక్స్ పళ్ళు పెట్టుకోవాలనుకుంటే పక్క పళ్ళను ఏమాత్రం సపోర్ట్ తీసుకోకుండా, పక్క పళ్ళను అరగదీయకుండా మనము డైరెక్ట్గా మనం ఏ ప్లేస్లో అయితే పన్ను పోతుందో అదే ప్లేస్లో మనం సింపుల్గా ఒక ఇంప్లాంట్, టైటానియం ఇంప్లాంట్ పెట్టి దాంతో మనం ఈ ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఇది ఉన్న లేటెస్ట్ టెక్నిక్. సో చాలామంది ఇప్పుడు చాలామంది పేషెంట్స్ కూడా ఇదే టెక్నిక్ని ఫాలో అయ్యి చాలామంది ఇదే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇంకోటి ఏమంటే చాలామందికి ఇంకో డౌట్ ఏముంటుందంటే ఈ ఇంప్లాంట్స్ పెట్టుకుంటే ఏమైనా సెప్టిక్ అవుతుందా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు వస్తుంది అనేది చాలామంది కూడా చాలామంది అడుగుతుంటారు. ఇది ప్యూర్ టైటానియం. మన మన బాడీ మనకు ఒక పార్ట్ లాగా ఎలా యాక్సెప్ట్ చేస్తుందో అలాగే యాక్సెప్ట్ చేస్తుంది. ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా నెగ్లిజిబుల్ మామూలుగా అయితే. సో దీనివల్ల సెప్టిక్ అవ్వడము, ఫ్యూచర్లో పెయిన్ రావడము, లేకపోతే వాపు రావడము అలాంటివి ఏం జరగదు. కాబట్టి నిస్సంకోచంగా మనకు ఏమాత్రం డౌట్ లేకుండా ఈ ఇంప్లాంటేషన్ ద్వారా ఫిక్స్ పళ్ళు పెట్టించుకోవచ్చు అండి.
3: వింటున్నారా? రేపు పింకీ స్కూల్లో నాటకం వేస్తుంది, మనం వెళ్ళాలి.
4: అరే, నా బంగారం హీరోయిన్ పాత్ర వేస్తుందా?
3: కాదు, రాక్షసి పాత్ర. దాని వంకర టింకర పళ్ళం చూసి టీచర్ ఆ పాత్ర ఇచ్చింది.
4: అయితే వెంటనే ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ సీను నాయక్ ని కలుద్దాం. మన పింకీ స్మైల్ ఇంకా పళ్ళు అందంగా మార్చేద్దాం.
3: డాక్టర్ సీను నాయక్,
1: డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
5: డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
1: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
5: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు ఈ ఫిక్స్డ్ పళ్ళు అనేటువంటిది కంప్లీట్ డెంచర్ అన్ని అవసరం లేకుండా ఎంత అవసరం పడితే అంత, నాలుగు పళ్ళు అవసరం పడితే నాలుగు, రెండు పళ్ళు అవసరం పడితే రెండు, లేదు ఒక పన్ను అవసరం పడితే ఒక పన్ను. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఏదో యాక్సిడెంట్ జరిగింది,

0: రెండు పళ్ళు ఊడిపోయినాయి, అప్పుడు ఈ ఇంప్లాంట్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది అంటారు. సో మరి ఈ యాక్సిడెంట్ కేసులలో మనం చూసినట్టయితే వీళ్ళకి బోన్, మీరు అన్నారు అసలు ఈ బోన్ ఏ పరిస్థితిలో ఉండాలి, దానికి ఎట్లా మీరు ట్రీట్మెంట్?
1: యూజువలీ అంటే బోన్ అది మేము ఈ సిబిసిటీ అని ఒక స్కానింగ్ ఉంటుంది, ఆ స్కానింగ్ చేయిస్తాం పేషెంట్లకి. ఆ స్కానింగ్ చేయిస్తే లోపల ఎముక ఎంత ఉంది, సో దాని మీదకి వెళ్ళి ఈ ఇంప్లాంట్ సైజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో మన ఓ పేషెంట్కి చాలామందికి ఒక పదేళ్ళ ముందే పళ్ళు ఊడిపోయినాయి, సో ఇప్పుడు ఫిక్స్ పళ్ళు పెట్టించుకోవాలి అంటే, సో దాన్ని కూడా మేము ఆ బోన్ అసెస్ చేస్తాం. ఆ ఎముక మంచిగా లోపల ఉంటేనే ఈ ఇంప్లాంట్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు బోన్ ఆగ్మెంటేషన్ అంటే బోన్ కూడా రిప్లేస్ చేసి మనకు ఎలాంటి ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇంకోటి ఏమంటే, మనకు ఇది వరకు పళ్ళు పెట్టాలి అంటే ఇంప్లాంట్ పెట్టిన ఇంప్లాంట్ మీదకి వెళ్ళి పన్ను వస్తుంది. సో ఈ పన్ను పెట్టాలంటే ఇది వరకు మనకు ఏం చేసేవాళ్ళం అంటే ఓన్లీ ఇంప్రెషన్, అంటే మనం సైజ్ తీసుకొని ఆ సైజ్ని దాంతో మనం ఒక మోడల్ చేసి ఆ మోడల్ ల్యాబ్ పంపించేవాళ్ళం. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నిక్ ప్రకారం ఏమంటే డైరెక్ట్గా ఈ సైజ్ తీసుకోవడము, ఆ మోడల్ పోరు చేయడము, తర్వాత ల్యాబ్ పంపించడం కాకుండా డైరెక్ట్గా స్కానింగ్ చేసి ఏదైతే మనం ఇంప్లాంట్స్ పెడుతున్నామో ఆ ఇంప్లాంట్స్ని స్కానింగ్ చేసి ఆ స్కానింగ్ చేసిన ఫైల్ని మనం ల్యాబ్కి అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ ద్వారా వాళ్ళు పళ్ళు తయారు చేసి పంపిస్తున్నారు. సో ఇది వరకు ఏమంటే మనకు ఈరోజు మనం సైట్ తీసుకుంటే మేము కొరియర్ వేసేవాళ్ళం, కొరియర్ వేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళేది, హైదరాబాద్ నుంచి రావాలంటే ఇంకో 2-3 రోజులు టైం పట్టేది, వాళ్ళు చేయాలి ఏమంటే. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సో ఈరోజు మనం స్కానింగ్ చేసి పంపిస్తే మనకు డైరెక్ట్గా వాళ్ళకు ఇప్పుడు పంపించిన నెక్స్ట్ మూమెంట్, నెక్స్ట్ సెకండ్ వాళ్ళ దగ్గర ఫైల్ వెళ్ళిపోతుంది, వాళ్ళు ఈ పన్ను చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలాంటి పద్ధతులు అంతా ఫాస్ట్గా వచ్చేసింది. అంత పద్ధతులతో కూడా మనం ఈ పళ్ళను రీప్లేస్ చేయడం జరుగుతుందండి.
0: బాగుంది డాక్టర్ గారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఫిక్స్డ్ పళ్ళ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయని అంటారు. మరి ఈ ఫిక్స్డ్ పళ్ళని ఎంతవరకు మనం, అంటే వయసు వచ్చినటువంటి వాళ్ళు కానీ, యాక్సిడెంట్లో పోయినటువంటి వాళ్ళు కానీ, ఇంకా మీరు అన్నట్టు కొంచెం ఈ పుచ్చు పళ్ళు కూడా ఉంటాయి, దవడ పళ్ళు కూడా పెట్టే అవకాశం ఉందా, కూర పళ్ళు పెట్టే అవకాశాలు ఉన్నాయంటారు?
1: ఏదైనా ఏ పన్ను అయినా కూడా మనకు రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది ఇంప్లాంట్స్ ద్వారా. ఏ పన్ను పోయినా కూడా మనకు మొత్తం పళ్ళు పోయినా మొత్తం పన్ను రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా కొన్ని పళ్ళు ఊడిపోయినాయి వాటి కూడా రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. ఏ ఏజ్ వల్ల అయినా, అంటే మనకు ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఎవరికైతే ఈ పళ్ళు ఊడిపోతాయో, ఎవరైతే లేవో వాళ్ళు ఇంప్లాంటేషన్ ద్వారా వాళ్ళు చక్కగా ఈ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉందండి.
0: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు చాలా చక్కటి విషయాలు. ముఖ్యంగా పళ్ళు ఏ కారణం చేతనైనా ఊడిపోయినా, లేకపోతే వయసు వచ్చేసి పూర్తిగా పళ్ళు ఊడిపోయినా, లేకపోతే 1-2 పళ్ళు ఊడిపోయినా, మనం ఏ విధంగా వాటిని మళ్ళీ తిరిగి రీప్లేస్ చేయవచ్చు, ఒక పన్ను అయితే ఒక పన్ను, 2 పళ్ళు అయితే 2 పళ్ళు, 8 పళ్ళు అయితే అన్ని పళ్ళు, చెడిపోయిన పళ్ళను తీసేసి వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త పళ్ళను ఇంప్లాంట్ ద్వారా అరేంజ్ చేయడం ద్వారా మనం ఎప్పటిలాగే మళ్ళీ నార్మల్ లైఫ్ని గడపడానికి ఎంత మంచి అవకాశాలు ఉన్నాయో ఈరోజు మా శ్రోతలకు వివరించారు. మరి ఇంత మంచి సమయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భూమేష్ గారు.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్, హెల్ప్ లైన్ 7799905.
4: మీరు ఇంతవరకు డాక్టర్ సేను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ అంటే రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయజ్యతి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనికి విన్నారు.

గమనిక రేపు ఉదయం 8 గంటలకు ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

శ్రోతలు, మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎండాకాలంలో వివిధ రకాల మూత సంబంధిత వ్యాధులు చికిత్సల గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: తప్పక వినండి, తరించండి.
1: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై సినీ రంజని కార్యక్రమం.

శ్రోతలు, మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాన్స్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నీ మనసు నాకు తెలుసు చిత్రంలోనిది

శ్రోతలు, మీరు వింటున్నారు సినీ రంజనీ కార్యక్రమం. శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

మీరు వింటున్న ఈ పాట నేను లోకల్ చిత్రంలోనిది. ఈ పాటతో సినీ రంజన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయముల సమయం 9:00.

హృదయం అనే కోవెల తలుపులు తెరిచే రాగం హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెప్తుంది నిజామాబాద్ ఎఫ్ఎం. కార్యక్రమంలో మొదటగా వినబోయే పాట పెళ్లి సందడి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ నుండి శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వీరందరి కోసం ఈ పాట.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి.

0: వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
1: అబ్బా అదిరింది.
2: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై హృదయ రాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పూజ చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి వీరందరి కోసం ఈ పాట.

0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కోరుకున్న ప్రియుడు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ పాంగ్రా నుండి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
5: చెప్పి చెప్పి విసిగిపోయా.
6: ఏమైంది?
5: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
6: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
5: కరెక్ట్.
6: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
7: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
8: హృదయరాగాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట జానీ చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ సీఎం రోడ్, ఆటో నగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగర్ పర్వీన్, ఉదయ్ బాను, మీనా సత్యం, శారద సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత, వీరందరి కోసం ఈ పాట.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

పెన్షన్లకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ప్రతిభావంతుడు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆర్మోర్ నుండి తాండూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నర్సయ్య.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నీ స్నేహం చిత్రమునిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు బ్రాహ్మణపల్లి నుండి సోని, సాగర్, వియాన్షి, శ్రేయాన్షి, హారిక, అమ్ములు వీరందరి కోసం ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఒకే ఒక్కడు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చోటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నీకోసం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుండి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబదతుల్లా ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై హృదయ రాగాల కార్యక్రమం. ఈ కార్యక్రమాలని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కోర్టు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, నరేష్, సుచిత్ర, నిహాల్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట సీతారత్నం గారి అబ్బాయి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, పచ్చలనాడు కూడా కొత్తపల్లి వాడి నుండి రెడ్డిపల్లి గంగాధర్ రాజస్థానీ హోటల్ రాహుల్ అక్షయ్ నారాయణ కేసీఆర్ గంగారెడ్డి సంతోష్ యాదవ్ వీరందరి కోసం ఈ పాట.

మీరు వింటున్న ఈ పాటతో హృదయరాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

రంగాలలో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ సిక్కిం పర్యటనకు వెళ్తారు. 3 రోజుల పాటు సిక్కింలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. సాయంత్రం గ్యాంగ్టక్లోని నమ్గ్యాల్ టిబెటాలజీ ఇన్స్టిట్యూట్ను సందర్శిస్తారు. రేపు నతులాలో సైనికులతో సమావేశమవుతారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడాలో పర్యటిస్తున్నారు. ఒట్టావాలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై చర్చలు జరిపామని పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం త్వరగా ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో నుంచి వచ్చే విమానాల్లోని ప్రయాణికులకు జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఉంటే ఇమిగ్రేషన్ లేదా వైద్య అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. అనుమానిత కేసులు ఉన్నట్లయితే వారిని విమానం వెనుక భాగానికి తరలించాలని సూచించింది. కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను పెంచాయి గ్యాస్ కంపెనీలు. కిలో సీఎన్జీ ధర 2 రూపాయలు పెరిగింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెంచిన ధర అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో సీఎన్జీ ధర ప్రస్తుతం 83 రూపాయలకు చేరుకుంది. ఉత్తర భారతదేశంలో 2-3 రోజుల పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్లోనూ రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. వియత్నాంలోని డా నంగ్లో జరిగిన ఆసియా అండర్ 23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. నిన్న 2 స్వర్ణ పతకాలు సాధించారు. 57 కేజీల విభాగంలో అక్షయ్ కజకిస్తాన్ లెజ్లర్ ఎలమన్ అమంగెల్దియేవ్ను 4-2 తేడాతో ఓడించారు. 97 కేజీల విభాగంలో విక్కీ ఉజ్బెకిస్తాన్ ప్రత్యర్థిని 7-5 తేడాతో నెగ్గి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

అని మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు ప్రముఖ ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు జరిపిన సంభాషణ ఇప్పుడు వింటారు.

శ్రోతలందరికీ నమస్కారం. మనం ఆకాశవాణికి 90 ఏళ్ల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు రోజు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను.

0: ఆకాశవాణిలో ర్యాంకుతో అడుగుపెట్టారు. అంటే తెలుగు స్టేట్లో మొదటి ర్యాంకు సాధించారు యూపీఎస్సీ ఎగ్జామ్లో. ఆల్ ఇండియా రేడియోలో అంటే ఆల్ ఇండియా ర్యాంక్లో అయితే 25వ ర్యాంక్ కూడా సంపాదించారు. ఇంతకీ ఎవరిని పరిచయం చేయబోతున్నాను? అటు ఉమెన్ సెక్షన్, ఇటు మ్యూజిక్ సెక్షన్, అటు యువవాణి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్క చేత్తో నడిపించిన మన ఉషారాణి గారు మన స్టూడియోలో ఉన్నారు. అమ్మ నమస్కారం.
1: నమస్తే శ్రీలక్ష్మి గారు, శ్రోతలకు కూడా నమస్కారం.
0: చాలా కాలం అయింది మీ మాట వినక, మిమ్మల్ని చూడక. మా శ్రోతలందరికీ కూడా ఇప్పుడు మీ పేరు విన్నాక వారికి మీరు మనసులో మెదులుతారు. ఎందుకంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నది మన నినాదం ఎలా అయిందో అలాగే మీరు కూడా ఆకాశవాణి నుంచి శ్రోతల వరకు ఒక వారధిగా ఉన్నారు, సారధిగా కార్యక్రమాలు నిర్వహించారు. మీ 44 సంవత్సరాలు నాకు తెలిసి 36 సంవత్సరాలు చేయడమే ఆకాశవాణిలో హయ్యెస్ట్ రికార్డ్ అనుకున్నాను. ఇవాళ నాకు తెలిసింది మీరు 44 ప్లస్లో అంటే అంత సర్వీస్ చేశారు అంటే ఆశ్చర్యంగా ఉంది. మీకు అభినందనలు ముందుగా. అమ్మా చెప్పండి, ఆకాశవాణికి మీరు ఎలా వచ్చారు?
1: ఆకాశవాణి అంటే చిన్నప్పటి నుంచి రేడియో వినడం అది అలవాటు. అంటే పొద్దున్న 7:30కి సంస్కృత పరిచయం సిగ్నేచర్ ట్యూన్ వింటూనే అమ్మో సంస్కృత పరిచయం మొదలైపోయింది, స్కూల్ బస్ వచ్చేస్తుంది అని పరిగెట్టిన రోజులు, అలాగే స్కూల్ బ్రాడ్కాస్ట్ విన్న రోజులు, వీటన్నిటితో ఆకాశవాణి అంటే కొంత అభిమానం, ఓ విధంగా క్రేజ్ అనుకోండి అప్పట్లోనూ. అలా అనుకుంటున్నప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్కి మా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను. చూసినప్పుడు మా ఫాదర్ అన్నారు, అదేదో టెక్నికల్ జాబ్ ఏమో ఉన్నమ్మా నువ్వెందుకు పెట్టడం అని. కానీ అక్కడ క్వాలిఫికేషన్స్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమీ అడగలేదు. పెడతాను, వాళ్ళు పిలిస్తే వెళ్దాను అని చెప్పని.
0: ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నారు,
1: ఎంఏ ఇంగ్లీష్ పరీక్షలు రాశాను, కానీ సెలక్షన్ లెటర్ వచ్చేసరికి ఆశ్చర్యపోయాను. ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా ఆకాశవాణి కడప, విజయవాడ, హైదరాబాద్లో 8 పనిచేశాను. విజయవాడలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నప్పుడు అంటే మొదట కడపలో పనిచేస్తున్నప్పుడు మాకు స్టూడియోలు అవి టెంపరీగా ఉండేది అంతేను, ట్రాన్స్మిటర్కి వెళ్ళి పనిచేయాల్సి వచ్చేది.
0: అది ఏ ఇయర్ అమ్మా? 1983లో
1: ట్రాన్స్మిటర్కి వెళ్ళి పనిచేయాల్సి వచ్చేది ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా. అనౌన్సర్ల సహాయంతో నేను అక్కడ ఉద్యోగం మొదలుపెట్టాను, నేర్చుకున్నాను. అసలు ట్రక్స్ అంటే ఏమిటి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు నేర్పించిన వాళ్ళంతా నా సీనియర్స్. సరే అక్కడి నుంచి మా ఊరు కాకినాడ, అక్కడికి వెళ్ళడానికి కష్టం అని చెప్పని రిప్రజెంటేషన్ పెట్టుకుంటే నా సర్వీస్ అంతా ఇంచుమించు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ల మీదే జరిగింది. సరే అధికారుల అంటే ఎంతో కోఆపరేషన్తో నన్ను విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు. విజయవాడలో మాత్రం యాజ్ అ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అది గోల్డెన్ ఇరా. అక్కడ ఓలేటి వెంకటేశ్వర్లు గారు, మరి వింజమూరి లక్ష్మి గారు, మరి తర్వాత ఉషశ్రీ గారు, వీళ్ళందరితోటి పనిచేశాను నేను.
0: గొప్ప వాళ్ళు,
1: స్టార్ వర్డ్స్ వాళ్ళందరూ అంటే వాళ్ళ వాళ్ళ జోనర్స్లో వాళ్ళు నిష్ణాతులు. ఇప్పుడు వేదవతి గారు అవ్వనివ్వండి, శ్రీకాంత్ శర్మ గారు అవ్వనివ్వండి, నండూరు సుబ్బారావు గారు, తర్వాత సి రామ్మోహన్ రావు గారు, నాగరత్నమ్మ గారు, కనకదుర్గ గారు, వీళ్ళందరూ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళ ముందు నేను చిన్న మొలకని, కానీ వాళ్ళు నన్ను ఎంత చక్కగా ఎంతో ఆదరంగా చూసుకుని నాకు వర్క్ నేర్పించి చాలా. అప్పుడు ఎస్డి గారు పిఆర్ రెడ్డి గారు అక్కడ వర్క్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత 85లో సుధామ్ గారితో పెళ్ళయింది. ఇక్కడ ఎస్డి లీలా బౌడేకర్ గారు, అక్కడ ఎస్డి పిఆర్ రెడ్డి గారి సహకారంతో నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. పెళ్ళైన 3 ఇక్కడ మొదలుపెట్టాను, ఇక్కడ యాజ్ అ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్. హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రోగ్రాంలు ఎలా చేయాలి, ప్రోగ్రాంలు ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను హైదరాబాద్లోనే నేర్చుకున్నాను. మొదట్లో నేను ట్రాన్స్మిషనే చూసేదాన్ని, తర్వాత ప్రొడక్షన్ వర్క్ వెళ్ళాను. ప్రొడక్షన్ వర్క్లో ఇప్పట్లో లాగా ఇంత టెక్నాలజీ లేదు కదా, అప్పట్లో మెల్ట్రాన్ డెక్స్ కూడా ఉండేవి కాదు, డబ్బింగ్కి నిప్పాన్ మిషన్స్ ఉండేవి,
0: కరెక్ట్,
1: వాటికి డ్యూరేషన్ చూసుకోవడం చాలా కష్టం. అలాగే నేర్చుకున్నాం. ఆకాశవాణి ఏంటంటే ఎప్పుడు ఒక కుటుంబం, ఆ కుటుంబంలో చిన్నపిల్లల్ని ఎలా చూస్తారు, తర్వాత కొంచెం పెద్ద అయిందా ఎలా చూస్తారు, అలా చూసుకుంటూ వచ్చారు నన్ను యాక్చువల్గా. అందుకని ఎప్పుడూ ఆకాశవాణికి నేను రుణపడే ఉంటాను.
0: అంటే ఆకాశవాణి ద్వారా నేను మీరిందాక అన్నట్టుగా అమ్మ, ఒక టైం మన చేతికి వాచి లేకపోయినా దాని కార్యక్రమాల ద్వారా మనకి అందరికి ఆ టైం బాండ్ అలవాటు అయిపోయింది.
1: అవును,
0: పలాన టైం కార్మికుల కార్యక్రమం, స్కూల్ నుంచి ఇంటికి వస్తాం, ప్రాంతీయ వార్తలు అయిపోయినాక మళ్ళీ స్కూల్కి పరిగెట్టడం, ఇలాగా దాదాపుగా మీరు ఇక్కడికి వచ్చాక అన్ని సెక్షన్స్ చూశారు ఇంపార్టెంట్
1: వాటికి. అవును,
0: అయితే మనం చిన్నపిల్లల కార్యక్రమాల నుంచి వద్దాం. మీరు ఒక ఇందాక అన్నారు కదా గోల్డెన్ ఎరా అన్నట్టుగా, చిన్నపిల్లల కార్యక్రమాలు మీరు నిర్వహించినప్పుడు చిన్నపిల్లలతో బృందగానాలు నిర్వహింప చేసి ఆల్ ఇండియా లెవెల్లో ఆ స్టేషన్కి మంచి అవార్డ్స్ తీసుకొచ్చారు, అంటే గుర్తింపు తీసుకొచ్చారు, ఆ విశేషాలు కథ మాస్టర్
1: వాళ్ళు బాగా పాడారు, ప్రైజ్లు వచ్చాయి. చిల్డ్రన్ సెక్షన్ అని అంటేనమ్మా ఇక్కడ ఒకటి చెప్పాలి, నా ముందు స్టాల్వర్డ్స్ చూశారు, రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య, తర్వాత జానకిరాణి అక్కయ్య గారు, విజయ అక్కయ్య గారు, వీళ్ళందరూ చూశారు. ఆ తర్వాత నేను చూడడం అన్నది నాకు కొంచెం అంటే ఇట్ వాజ్ అ ఛాలెంజ్. కానీ పిల్లల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మాత్రం మిగతా స్టేషన్లో కన్నా ఇక్కడ హైదరాబాద్ స్టేషన్లో అప్పట్లో 50 నిమిషాలు విడిగి ఉండేది పిల్లల కార్యక్రమం. 50 నిమిషాల్లోనూ కొన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నా కొన్ని పిల్లలు చాకుల్లాంటి పిల్లలు వచ్చేవాళ్ళు స్కూల్స్ నుంచి విజిటింగ్ చిల్డ్రన్గా, వాళ్ళందరినీ మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే. కానీ వాళ్ళతో మనం కలిసిపోయి వాళ్ళతో వాళ్ళని ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేసి చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు, మేము ఎంజాయ్ చేసేవాళ్ళం.
0: అప్పటికి లైవ్ షోస్ ఉన్నాయి,
1: అన్నీ లైవే. ఇప్పుడు మీరు బృందగీతాలు అన్నారు కదా, ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్లో పిల్లల బాలల బృందగీతాలకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేంటంటే స్కూల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం బృందగీతాలు, ముఖ్యంగా ఆకాశవాణిలో లలిత గీతాలకి పెద్ద పెట్టింది పీఠ.
0: అవును,
1: అందుకని ఈ లలిత గీతాలు బృందగీతాలు ఎంకరేజ్ చేసే క్రమంలో అనుకుంటా అప్పట్లో పిల్లల కార్యక్రమాల్లో కూడా ఈ బృందగీతాలు ఇంట్రడ్యూస్ చేశారు, బృందగీతాల పోటీలు నిర్వహించేవారు. బృందగీతాలు ఏంటంటే స్కూల్స్ వాళ్ళే తయారు చేసుకుంటారు పాటలు అవిను, ఒక తెలుగు పాట, ఒక తెలుగు అంటే మనం రీజన్ కాబట్టి తెలుగు రీజన్ తెలుగు పాట, ఒక హిందీ పాట పాడాలి. అలా పాడినప్పుడు మా ముందు మంది క్యాపిటల్ స్టేషన్ కాబట్టి ఫైనల్ హియరింగ్ ఇక్కడ ఉండేదన్నమాట. ముందు మిగతా స్టేషన్స్లో అన్నింటిలోనూ రికార్డ్ చేసి వాళ్ళు పంపిస్తే ఆ ఎంట్రీస్ అవి అన్నీ కలిపి వినిపించి ఆ తర్వాత ఫైనల్గా ఉన్న ఎంట్రీస్ని మళ్ళీ ఫైనల్ జడ్జ్ వినేవారు. అలా జరిగినప్పుడు జానకిరాణి గారు అక్కయ్య గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి అవార్డు వచ్చింది స్టేషన్కి బృందగీతాలకి. తర్వాత నేను నిర్వహిస్తున్న టైంలో ఆల్ సైన్స్ స్కూల్కి వచ్చింది, తర్వాత సెయింట్ మేరీ స్కూల్కి వచ్చింది, తర్వాత హార్వర్డ్ పబ్లిక్ స్కూల్ అని దానికి వచ్చింది. ఇలా వాటన్నింటికి కూడా ఇంచుమించు సీనియర్స్ లెవెల్లో వాళ్ళకి ప్రథమ బహుమతి ఆల్ ఇండియా లెవెల్లో వచ్చింది. అక్కడ ఏంటంటే స్కూల్ వాళ్ళు తయారు చేస్తారు తీసుకొస్తారు, మనం ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి క్రియేట్ చేస్తాం, అలా మనం రికార్డ్ చేసి పంపించడమే కానీ ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్లో మన పేరు ఉండడం కానీ మన ఇది కానీ ఏమీ ఉండదు. మన హైదరాబాద్ ఆకాశవాణి నుంచి బలానా ఎంట్రీ వచ్చింది, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంతే. ఒకసారి ఇలా రిజల్ట్స్ వచ్చినప్పుడు డీజీ గారు ఇక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ని పిలుస్తారు అవార్డ్స్ ఫంక్షన్కి, వాళ్ళకి షీల్డ్ ఇస్తారు, వాళ్ళకి చెక్ ఇస్తారు, ఎస్డీ ఫస్ట్ ప్రైజ్ అయితే ఎస్డీ కూడా వెళ్తారు. కానీ అప్పుడు నేను రిప్రజెంట్ చేసి డీజీ గారిని స్టేషన్ డైరెక్టర్ ద్వారా అడిగించాను, ఇలా చేస్తున్నారు మరి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నది మనం కదా, స్టేషన్కి కూడా ఏదైనా గుర్తింపు ఉండాలి అని అంటే, ఆ నెక్స్ట్ ఎస్పెషలీ హార్వర్డ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళది వచ్చినప్పుడు కేరళలో జరిగింది త్రివేంద్రంలో, అప్పుడు డాక్టర్ రవిశంకర్ గారు ఎస్డీ గారికి కూడా ఒక షీల్డ్ ఇచ్చారు. ఆకాశవాణి హైదరాబాద్
0: కొత్త పంధా స్టార్ట్ చేశారు అప్పుడు,
1: అప్పట్లో స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఐ వాస్ వెరీ హ్యాపీ,
0: చాలా సంతోషం.
1: అక్కడ ఏంటంటే మనం కాదు ఆకాశవాణి, ఆకాశవాణి హైదరాబాద్ హైలైట్ అవ్వాలి.
0: అమ్మా నాకు ఇంకొక విషయం కూడా జ్ఞాపకం ఉంది, మీరు ఇందాక అన్నారే గుర్తింపు అన్నట్టుగాను, అది ఎప్పుడు స్కూల్స్ వాళ్ళకే సర్టిఫికెట్స్ వెళ్తాయి కానీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ మీ హయాంలో పిల్లలకి ఇవ్వడం కూడా ప్రారంభించారు అన్నది నేను విన్నాను. అది ఎంతవరకు
1: హైదరాబాద్లో పనిచేస్తున్నట్టు కూడా ప్రతి నవంబర్ 14కి సంబంధించి ఒక వారం రోజుల ముందు
0: ఆహుతుల
1: సమక్షంలో పిల్లల కార్యక్రమం జరిగేది. పిల్లల కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏంటంటే పిల్లలకి ఒక పద్ధతి ఆల్ ఇండియా రేడియోలో ఏంటంటే పిల్లలకి నేరుగా డబ్బులు ఇవ్వం, స్కూళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాము, ప్రిన్సిపాల్కి అంటే స్కూల్ అకౌంట్కి వెళ్తుంది, ప్రిన్సిపాల్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంటే ఏదో ప్రైజ్ రూపంలోనో ఇందులోనో. అలాంటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట, పిల్లలకి మరి ఏమిటి, వాళ్ళకి తెలియదు కదా ఇలాగా కాంట్రాక్ట్ ఇస్తారు, ప్రిన్సిపాల్ గారు అలా ఇస్తారు అలా అంతా తెలియదు కదా. అందుకని అప్పుడే ఎస్డి దుర్గాభాస్కర్ మేడంకి, అప్పుడు ఆవిడ విజయవాడలో కూడా పనిచేశారు, ఆవిడతో చెప్పాను, అవండి మనం పిల్లలకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ లాంటిది ఇస్తే మీ సంతకంతో దానికి చాలా విలువ ఉంటుంది, అది ఎస్డి ఎవరైనా అవుగాక వాళ్ళ సంతకంతో సర్టిఫికేట్ ఇస్తే పార్టిసిపేషన్ దట్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ చిల్డ్రన్ స్పెషల్ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అని ఇస్తే అది చాలా విలువ ఉంటుంది అంటే మేడం ఒప్పుకున్నారు. అలా అక్కడ 4 సంవత్సరాల్లోనూ ఆ కార్యక్రమం పిల్లల పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చాం. అలాగా హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చేసాం, అలా 3 ఏళ్ళు చేసాం దాదాపు. పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అది డెఫినెట్గా ఆల్ ఇండియా రేడియోకి ఒక రెప్యుటేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ముందు ముందు వాళ్ళ కెరియర్లో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
0: అవును, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కూడా మీకు వచ్చిన సభా సర్టిఫికెట్స్ చూపించమన్నప్పుడు ఒక ఆనర్గా ఉంటుంది. అలాగే మీరు చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ నిర్వహించినప్పుడు స్టేట్ చిల్డ్రన్ కోసం యునిసెఫ్తో కలిసి ఒక కార్యక్రమాన్ని చేశారు.
1: చేసాము 1995లో చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ డే అని నవంబర్లో వస్తుంది. ఆ టైం అప్పుడు యూనిసెఫ్ సహకారంతో ఒక కార్యక్రమం చేసాము. అది పిల్లల ప్రోగ్రాంలోనే బ్రాడ్కాస్ట్ చేసాం. ఈ స్ట్రీట్ చిల్డ్రన్ని ఆదరిస్తున్న ఒక ఆర్గనైజేషన్ని తీసుకుని అందులో ఉన్న పిల్లలతో అసలు వాళ్ళు ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు, ఎందుకు పారిపోయారు ఏమిటి అన్నది వాళ్లతో ఇంటర్వ్యూలతో ఒక కార్యక్రమం బ్రాడ్కాస్ట్ చేశాం. బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ కార్యక్రమం విని ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది పిల్లల్లో 2 పిల్లల తల్లిదండ్రులు రేడియో స్టేషన్కి వచ్చి, మేము ఇలా కార్యక్రమం విన్నాము, మా పిల్లల్ని మీరు ఎక్కడ రికార్డ్ చేశారు, మేము మళ్ళీ మేము వెనక్కి ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాము అన్నప్పుడు ఆ సంస్థ దగ్గరికి పంపించాము. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వెనక్కి తీసుకున్నారు.
0: అంటే అప్పటికి ఆ పిల్లలు తప్పిపోయి ఉన్నారు, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా ఉన్నారు,
1: ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు.
0: కార్యక్రమం విని వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళారు.
1: అది ఆకాశవాణి అటు ప్రజలకి ఇటు కూడా ఒక వారధిగా నిలిచింది. నిలిచి ఆకాశవాణి ద్వారా ఆ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. అప్పుడే ఒక పిల్లవాడు ఆ రోజు చైల్డ్రన్స్ కన్వెన్షన్ డే రోజున ప్రోగ్రామ్ జరిగింది, స్టేజ్ ప్రోగ్రాము, అక్కడ వాళ్ళు తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళారు. 2-3 రోజులు పోయిన తర్వాత ఒక పోలీసు వచ్చారనమాట. వచ్చి, మేడం మీ దగ్గర ఇలా బాలానా ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అయిందిట, బాలానా ఊళ్ళో వాళ్ళ విన్నారు ఆ కార్యక్రమం, విని వాళ్ళ పిల్లవాడిని వెనక్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు, వాళ్ళు కనుక వస్తే మీరు అంటే ఆదరిస్తారో లేదో తెలీదు, అందుకని నన్ను పంపించారు వాళ్ళు అని అంటే చెప్పాను. ఆ సంస్థ దగ్గరికి పంపించాము, వెళ్ళారు వాళ్ళు, వెళ్ళి వాళ్ళ పిల్లవాడిని
0: తల్లి దగ్గరికి పిల్లల్ని కలపడం అంటే అది అంత
1: భగవంతుడు దయ,
0: అది ఆకాశవాణి అది చేయగలిగింది.
1: అదే
0: అయితే అమ్మా, చిల్డ్రన్ దగ్గర నుంచి మనం వ్యూహాణి వర్క్ వద్దాము. యువవాణి అంటే సహజంగా అడోల్సెన్స్ ఏజ్ దాటి కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రపంచం అంతా తమదే అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. వాళ్ళని సరియైన దారిలో పెట్టేందుకు మీరు చాలా టాక్ షోస్ చేశారు, అది అప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ టాక్ షోస్ నిర్వహణ ఎలా అనిపించింది మీకు, ఎందుకు చేయాలనిపించింది?
1: టాక్ షోసే కాకుండా టాక్ షోస్లో ఏమవుతుందంటేనమ్మా, ఈ మనకి యువవాణిగా ఉన్న క్యాజువల్స్ అందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి పెద్దవాళ్లతో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళని వాళ్ళు ఎలా ఇంటర్వ్యూ చేయాలి, అలాగా వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే యువవాణి సెక్షన్ చూస్తుంటే యువతలో ఉన్న ఉత్సాహం అంతా మనలో కూడా నింపుతారు.
0: అవును,
1: మనం చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతాం వాళ్ళతో కలిసి ప్రోగ్రామ్లు చేయాలి, వాళ్ళతో కలిసి రకరకాల ఆస్పెక్ట్స్ లో చేయాలి.
0: ఫస్ట్ ముందు మనం అప్గ్రేడ్ కావాలి,
1: అంతే కదా, వాళ్ళ ద్వారా కూడా అప్డేట్ అవుతాం. యాక్చువల్గా జనరల్గా ఐ యూస్ టు గో అంటే ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లాగా చేస్తుండేదాన్ని. యువవాణిలో ఏంటంటే నృత్యం, గానం, తర్వాత చిత్రలేఖనం, శిల్పకళ వీటల్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, వాళ్ళు చేస్తే ఎలాగా అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఏమిటి అన్న విషయాల మీద ఒక సిరీస్ చేసాం. నాకు బాగా గుర్తు నృత్యానికి జొన్నల్గడ్డ అనురాధ గారు వచ్చారు,
0: సెంట్రల్ యూనివర్సిటీ.
1: పాటకి మన మోహన్ కృష్ణ గారు చెప్పారు, తర్వాత చిత్రకళకి ఆయన సినిమాల్లో కూడా ఆయన వర్క్ చేశారు, ఆయన వచ్చారు. అలా ఆకాశవాణి అంటే అప్పటికి ఇప్పటికీ కూడా ఎంతో గౌరవం, ఎంతో ఆదరణ ఉందమ్మా. ఆకాశవాణి ఒక ఫోన్ చేసింది అంటే వాళ్ళు తప్పకుండా వచ్చేవాళ్ళు. అలాగే అప్పట్లో రామయ్య గారి ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన పర్మిషన్తో వివిధ సబ్జెక్టులకి, ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి సంబంధించి నిష్ణాతుల్ని పిలిపించి పిల్లలకి ఇంటరాక్షన్తో పాటు వాళ్ళకి ఇంటర్వ్యూలాగా చేయించామన్నమాట.
2: చాలా బాగా,
1: అది బాగా ఉపయోగపడింది, బాగా ఉపయోగపడింది యువవాణి కార్యక్రమంలో. అలాగే టాక్ షోస్ అవి అంటే అసలు పిల్లలు వాళ్ళు ఎంత ఆల్ ఇండియా రేడియో నుంచి అని వాళ్ళకి ఇది ఉన్నా కూడా, మీరన్నట్టుగా యంగ్ పీపుల్కి వాళ్ళ ఉత్సాహం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు చక్కగా అడిగేవారు. అడిగి ఒకసారి రామయ్య గారిని కూడా పిలిపించాం, పిలిపిస్తే ఆయనతో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు టాక్ షోలో, వాళ్ళు
2: మాట్లాడారు.
1: అలాగా
2: అంటే ముఖ్యంగా మనం ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటే ఈ టాక్ షోస్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. అందున అమ్మ ఆకాశవాణి అనగానే, యువవాణి అనగానే, ఇంగ్లీష్ యువవాణి యాంకర్స్ వస్తున్నారంటే మేమందరం కూడా చాలా అడ్మైరింగ్ గా చూసేవాళ్ళం. మీరు ఇంగ్లీష్ సెక్షన్ కూడా,
1: ఇంగ్లీష్ యువవాణి కూడా చూసాను. ఇంగ్లీష్ యువవాణిలో కూడా
2: అందరు గ్రూప్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కువ వెళ్ళిపోయేవాళ్ళు, మంచి గ్రూప్స్ రాసి పాస్ అయ్యేవాళ్ళు.
1: అంతే, యువవాణిలో జనరల్ గా ఏంటంటే అందరూ కూడా గ్రూప్స్ అంటే గుర్తొచ్చింది. ఆర్సీ రెడ్డి గారు, ఆయనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది,
2: అవును అది చాలా ఫేమస్ కదా,
1: ఆయన కూడా మన ఇంటర్వ్యూస్కి వచ్చారు, పిల్లలకి ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ అప్పట్లో కొత్తగా స్టార్ట్ అయిన రోజులు ఆయన మన ప్రోగ్రాంని స్పాన్సర్ కూడా చేశారు.
2: ఇది బాగుంది,
1: యువన్ ప్రోగ్రామ్ ఆయన విన్నారు కూడా బ్రాడ్కాస్ట్.
2: అసలు మీడియా అంటేనే ఫస్ట్ మన ఆకాశవాణి, ఆకాశవాణిని బోల్డ్ ప్రచారం కోసం బాగా ఉపయోగపడుతూ ఉండేది. ఓ చాలా బాగా జరిగింది. అయితే కొన్ని కార్యక్రమాల గురించి చెప్పుకున్నాం. మన జ్ఞాపకాల దొంతరలు మరొక్కసారి చూస్తే ఉమెన్ సెక్షన్,
1: విమెన్ సెక్షన్ ఏంటంటే నేను యూపీఎస్సీ ద్వారా విమెన్ అండ్ చిల్డ్రన్ జోనర్కి నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఇక్కడ నుంచి ట్రెక్స్గా ఇక్కడ చేసి 8 ఏళ్ళు చేసిన తర్వాత, అంటే నా 8 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా వెళ్ళాను. అక్కడ చేయడం కూడా ఒక విధంగా చాలా కష్టం, ఏఆర్ని ఖచ్చితంగా వింటారు. సో మనం కొత్తగా కదా, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుని లైవ్ ప్రోగ్రాంలు అవన్నీ అలవాటు చేసుకుని అక్కడ లీగల్ ఇది ఒకటి స్టార్ట్ చేసాం.
2: న్యాయ సలహాలు
1: స్టార్ట్ చేసి విమెన్కి ఉపయోగపడేలాగా చేసేవాళ్ళం. తర్వాత అప్పట్లో యుఎన్ నుంచి ఇంగ్లీష్ టేపులు వచ్చేవి, ఆ టేపులు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మనం బ్రాడ్కాస్ట్ చేయాలి. అలాగే బ్రాడ్కాస్ట్ చేసాం. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఇది అది కాదు. రక్షణ లేకపోవడం, మహిళల స్థితిగతులు అన్ని చోట్ల ఒకలాగే ఉన్నాయి అని చెప్పి నాకు ఆ టేపులు ఆ ప్రోగ్రాంలు భిన్నంగా నాకు అర్థమైంది. యాక్చువల్గాను మేము రెగ్యులర్గా బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళం. అదే కాకుండా డెవలప్మెంటల్ న్యూస్, మామూలు న్యూస్ అంటే ఎప్పటికప్పుడు అది మనం చెప్పాలి, వీఆర్ నాట్ ఆథెంటిక్ న్యూస్ సెక్షన్ వాళ్ళే చెప్తారు. అలా కాకుండా మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, మహిళలు ఎక్కడ ఇది చేస్తున్నారు, కొత్త కొత్త విషయాల్ని ఏ విధంగా వాళ్ళు అధ్యయనం చేసి పైకి వస్తున్నారు. అలాగా మేము నర్సాపురం లేసులు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసాము. ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటే ఈమెయిల్స్ అవి వస్తున్నట్టున్నాయి కదా
2: ఇప్పుడు,
1: అప్పట్లో ఉత్తరాల ద్వారానే మరి మనకు వచ్చేవి మనం ప్రసారం చేసే కార్యక్రమాలకి. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ పండగలు ప్రత్యేక సందర్భాల్లో మ్యూజికల్ ఫీచర్స్ బ్రాడ్కాస్ట్ చేసాము, మామూలు ఫీచర్స్ బ్రాడ్కాస్ట్ చేసాము. కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళల జీవితాలని తీసుకుని అవి డ్రామటైజ్ చేసాం ఫీచర్స్గాను. డొక్కా సీతమ్మ గారు వాళ్ళందరివి బ్రాడ్కాస్ట్ చేసాము. తర్వాత ఏంటంటే విమెన్స్ ప్రోగ్రాంలోనే ఒక విధంగా డాక్యుడ్రామాల్లా చేసాం. అదేంటంటే ఒక విషయం వినియోగదారులదే ఉందనుకోండి, ఒక విషయం తీసుకోవడం, ఆ విషయాన్ని డ్రామటైజ్ చేసి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా బయటపడాలి, ఇలా వినియోగదారుల ప్రాబ్లం వచ్చింది, వారంటీ ఇచ్చాడు కానీ వారంటీ ఇప్పుడు
2: పనిచేయడం,
1: అవేర్నెస్ తీసుకురావడానికి ఆ వినియోగదారుల ఉద్యమం జరుగుతూ ఉండేది అప్పట్లో. వాళ్ళని పిలిపించి ఈ డ్రామాలో వేసిన క్యారెక్టర్లనే ఇంటర్వ్యూ చేయించేవాళ్ళం అన్నమాట. అంటే న్యాచురాలిటీ కోసం ఒక సిరీస్ కొన్నాళ్ళు అలా నడిచింది విమెన్స్ ప్రోగ్రాంలో.
2: అమ్మ 2000 అనుకుంటా మీరు బీబీసీ వాళ్ళది ఒక వర్క్ షాప్ నిర్వహించబడ్డప్పుడు దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆకాశవాణి నుంచి ఒకరు వెళ్ళడం అనేది, బీబీసీ వాళ్ళు మన ఆకాశవాణి వాళ్ళ నుంచి ఒకరిని తీసుకోవడం అనేది బహు అరుదైన విషయంగా అప్పుడు చెప్పుకున్నారు. అది ఎలా సాధ్యపడింది
1: అంటే, ముందు బీబీసీ వాళ్ళు ఒక లెటర్ పంపించారు మన మెయిన్ స్టేషన్ కి.
2: అసలు ఏ వర్క్ షాప్ అది?
1: అదేంటంటే సెక్స్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అన్న దాని మీద. ముందు 1999 మన ఆకాశవాణి హైదరాబాద్లో వివిధ స్టేషన్స్ నుంచి వచ్చిన దాదాపు ఒక 25 దాకా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ని ట్రైనింగ్ ఇచ్చారు. 2000 ఢిల్లీ నుంచి ఒక లెటర్ వచ్చింది అన్నమాట, ఫోన్ కాల్ వచ్చింది ఏమని ఎస్డి గారికి. అప్పుడు పాల్గొన్న వాళ్ళల్లో ఒక 6 మేము సెలెక్ట్ చేశాము. ఇలా బీబీసీ వాళ్ళు లండన్లో వర్క్ షాప్ రిఫ్రెషర్స్ కోర్సు నిర్వహిస్తున్నారు, మీ దగ్గర నుంచి పాల్గొన్న ఉషారాణిని సెలెక్ట్ చేశాను.
2: గొప్ప అవకాశం.
1: నిజమేనమ్మా, నిజమే, అది గొప్ప అవకాశం,
2: చాలా అవకాశం, ఇంకా అందరి డ్రీమ్ అది బీబీసీ అనేసరికి.
1: సో అలా మేము వాళ్లే మమ్మల్ని తీసుకెళ్లారు
2: లండన్.
1: లండన్ అక్కడ ఒక 1 మాకు వర్క్ షాప్ చేశారు. అక్కడ కూడా ఏమిటంటే మాకు ఎక్స్పీరియన్స్, వాళ్ళకి 1 ఉమెన్స్ అవర్ అని ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఆ లైవ్ ప్రోగ్రామ్ చూడడం జరిగింది. లైవ్లో ఇంటర్వ్యూలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, తర్వాత లైవ్లో ఒక డిస్కషన్, ఒక మినిస్టర్ పాల్గొన్నారు, తర్వాత ఒక ఏంటి ఇమిగ్రేషన్ ఇష్యూ జరుగుతోంది అప్పుడు, దాని గురించి ఒక మినిస్టర్ పాల్గొన్నారు, ఒక బయట వాళ్ళు పాల్గొన్నారు. అలా ఒక 1 ప్రోగ్రామ్ వాళ్ళు ఎలా చేస్తారు లైవ్ ప్రోగ్రామ్ అనేది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇప్పటికీ మన దగ్గర కూడా చాలా మార్పు వచ్చింది, మనం కూడా టెక్నికల్గా చాలా ముందుకున్నాము.
2: మ్యూజిక్ సెక్షన్కి వద్దాం ఇక. ఆ మ్యూజిక్ సెక్షన్, మ్యూజిక్ స్టూడియోలో అడుగు పెడుతున్నప్పుడు కూడా నాకు ఇప్పటికీ కూడా ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. పెద్ద స్టూడియో మనది, చాలా అద్భుతంగా ఒక వేదిక మీద కూర్చున్న ఫీల్ అవుతూ ఉంటాం మేము అక్కడికి ఆ స్టూడియోలో అడుగు పెడుతున్నప్పుడు. మీరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో కూడా కార్యక్రమాలు చేశారు, డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారితో కూడా చేశారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరివి కూడా ఆహుతుల సమక్షంలో. ఈ మ్యూజిక్ సెక్షన్ నిర్వహణ కత్తి మీద సాము.
1: అవును,
2: అదే ఆకాశవాణి అంటే చెవియొగ్గి ఉండాలి అన్నట్టుగా మ్యూజిక్ అని సరికండి. ఆకాశవాణి వార్తల విశ్వసనీయత, ఇది వినోదాత్మకత, చిత్రసీమ, ఇటు లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, ముఖ్యంగా భక్తి సంగీతం. అప్పుడు మీ తప్పుడు రికార్డ్ చేసినవి ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ కూడా మన ఆర్కే
1: ఉన్నాయి ఉన్నాయి.
2: ఆ సెక్షన్ గురించి చెప్పండి.
1: మ్యూజిక్ సెక్షన్ నాకు ఇచ్చారు, ఇందులో ఎక్కువగా అడ్మినిస్ట్రేషనే, నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అప్పట్లో ఎస్డి అన్నారు. సరే, మనకి ఇచ్చిన తర్వాత చెయ్యక తప్పదు కదా, చేసాం, స్టార్ట్ చేసాం. అప్పట్లో ఏంటంటే అదేంటది, ఆడిషన్లు పెండింగ్ ఉండిపోయి,
2: చాలా
1: పెండింగ్ ఉండిపోతే డైరెక్టరేట్ ఒక డెడ్ లైన్ ఇచ్చింది. ఆ డెడ్ లైన్ లోపల అన్ని మ్యూజిక్కి సంబంధించిన అన్ని దీనిలోనూ ఆడిషన్స్ అయిపోవాలి, అంటే కర్ణాటక మ్యూజిక్, జానపద సంగీతం, లైట్ మ్యూజిక్ అన్నింటిలోనూ. సరే చెయ్యాలి, మరి చెయ్యాలి అంటే ఒక్కొక్క, ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ అంటే ఒక
2: పెద్ద యజ్ఞం.
1: యజ్ఞం కరెక్ట్,
2: అందరినీ రాసుకోవాలి, పేపర్లు తీసుకోవాలి, అన్ని చెక్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి టేప్స్ రికార్డ్ చేయాలి, ఢిల్లీ పంపించాలి, మళ్ళీ రిజల్ట్ చూసుకోవాలి, అందరు ఫోన్ల మీద చేస్తూ ఉంటారు. ఆకాశవాణిలో ఒక గ్రేడింగ్ వచ్చిందంటే వాళ్ళకి అసలు పెద్ద స్వర్ణ పతకం వచ్చినట్టు ఫీల్ అయ్యేది,
1: ఒక గుర్తింపు, పెద్ద గుర్తింపు. అలా ఆడిషన్స్ నిర్వహణ జరిగింది నా టైంలో, అంటే వేరే వాళ్ళ టైంలో కూడా జరిగింది, బట్ నా టైంలో
2: పెండింగ్ ఉన్నాయండి,
1: పెండింగ్ ఉందంతా డైరెక్టరేట్ దీని ప్రకారం క్లియర్ చేసాం. అలాగే ఆకాశవాణి సంగీత సమ్మేళనం నిర్వహణ కూడా ఒక పెద్ద ఎత్తు, ఒక అది కూడా ఒక పెద్ద యజ్ఞమే. అనుకోకుండా మొదటి ఏడాది శ్రీమతి వేదవల్లి అని చెప్పని ఆవిడ కర్ణాటక మ్యూజిక్ వోకలిస్ట్, ఆవిడది జరిగింది. రెండో ఏడాది ఏంటంటే మనకి డైరెక్టరేట్ వాళ్ళు పంపించిన ఆర్టిస్ట్ ఎవరంటే డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణన్ వయలిన్, ఆయనది 1.5 డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిది వోకల్ 1.5
2: అబ్బో,
1: వాళ్ళిద్దరూ లెజెండ్స్. ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నప్పుడు అధికారులు కూడా ఉండడం, మనకి ఇది చేయడం, మనకి సపోర్ట్ చేయడము, వాళ్ళ ఇవి అప్పట్లో లైవే రికార్డ్ చేసేవాళ్ళం. ఆకాశవాణి సంగీత పోటీలు జరుగుతాయి, వార్షిక పోటీలు.
2: అవును,
1: ఆ ఏడాది హైదరాబాద్కి ఇచ్చారు. ఆ ఒక ఫంక్షన్ చేసి అందులో అవార్డ్స్ ఇవ్వడం. ఆ టైం అప్పుడు బయటకి వెళ్ళి కాన్సర్ట్ చేసే పరిస్థితి కాదు. ఎస్డీలు ఎవరు లేరు, వాళ్ళ సెలవుల్లో ఉన్నారు. డాక్టర్ విజయ మేడమే ప్రోగ్రామ్ హెడ్. ఆవిడ సహకారంతో ఇక్కడ మ్యూజిక్ స్టూడియోలోనే వేదిక వేసి ఆ పిల్లల్ని, ప్రైజ్లు వచ్చిన పిల్లలు కాన్సర్ట్ వాళ్ళు ఇది చేయాలి, పర్ఫామ్ చేయాలి. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత డాక్టర్ నూకల్ చిన్నసత్యనారాయణ గారు వచ్చి వాళ్ళకి ప్రైజ్లు ఇచ్చారు. స్టేజ్ ప్రోగ్రాంలు నిర్వహించడం కొత్త కాకపోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉండేదన్నమాట.
2: అంటే వేల మందితో నిర్వహించడం వేరు, ఇట్లా ఒక ప్రతిబంధకం వచ్చినప్పుడు మళ్ళా ఫీల్ పోకుండా, మళ్ళా ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకుండా మన ఆకాశవాణికి పిలిచి మన స్టూడియోనే వేదికగా మార్చి ఇలా చేయగలగడం అన్నది చాలా బాగుంది. ఇంకా భక్తి సంగీతం గురించి చెప్పండి. ఆకాశ
1: భక్తిరంజన్, కొన్నేళ్ళు నేను భక్తిరంజన్ చూశాను. భక్తిరంజన్ షెడ్యూల్ చేసేదాన్ని, కొన్ని కొత్త ప్రోగ్రాంలు, ఏంటి అచ్యుతాష్టకం, హనుమత్ పంచరత్నం, ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అట్లా భక్తి సంగీతంలో కూడా నాకే అనిపించేది అన్నమాట, కంటిన్యూస్గా అదే చూస్తుంటే అయ్యో ఏంటి నేనే చూస్తున్నాను అని అనిపించేది. కానీ ఓన్లీ నేను షెడ్యూల్ చేసిన ప్రోగ్రాంతో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతోంది రోజులు. అంటే ముఖ్యంగా ధనుర్మాసం మొదలైనప్పుడు, తర్వాత తిరుప్పావై షెడ్యూల్ చేయడానికి, తర్వాత ఏంటంటే దుర్గామాత పూజలు, అవి దసరాలు మొదలైనప్పుడు, అవి కరెక్ట్గా ఆ రోజులు నవరాత్రులకి చూసుకుని కరెక్ట్గా షెడ్యూల్ చేయడం అన్నది. ఒకటి ఏంటంటే అప్రిసియేషన్లు మనకు వస్తాయి, కానీ మనం తప్పు చేస్తే కనుక వెంటనే ఫోన్ వస్తుంది. అది డ్యూటీ రూమ్లో పనిచేస్తున్న మీలాంటి వాళ్ళందరికీ బాగా తెలుసు. నేను అంతకుముందు చేశాను, నాకు తెలుసు. ఏమిటది ఇవాళ ఇది ఎందుకు వేస్తున్నారు అని అడుగుతారు.
2: డెఫినెట్గా
1: నాకు అలా ఒకటి రెండు సార్లు, మనకి శాటిలైట్ ద్వారా రేడియో వెళ్తూ ఉండేది, ఒకటి రెండు సార్లు నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఒక ఆయన ఫోన్ చేశారు, అమ్మా మీరు బలానాది బలానా రోజు ఎందుకు బ్రాడ్కాస్ట్ చేశారు?
2: ఓహో,
1: అది నేను ఎస్డీ గారి దృష్టికి తీసుకొచ్చాను. ఇలా ప్లానింగ్ కమిషన్ మెంబర్ అంటున్నారండి, మరి ఇలా ఫోన్ చేసి అడుగుతున్నారు, చెప్పాను నేను ఎందుకు బ్రాడ్కాస్ట్ చేశాము అని. ఆ తర్వాత ఆయన పెద్ద లెటర్ రాశారు, ఎస్డీ గారు నాకు చూపించారు, మా ఆదిత్య ప్రసాద్ గారు, అమ్మ మీరు చెప్పిన ఆయన ఇప్పుడు లెటర్ రాశారు, మనం అప్రిషియేట్ చేస్తాను అని చెప్పి ఫోన్లే. అంతకన్నా కావాల్సింది తిట్టుకున్నా ఉంటే చాలు, మనం అంటే మనం మన డ్యూటీ చేసినట్టు.
2: నాకు బాగా గుర్తు ఏంటంటే ఈ తిరుప్పావై కోసం, మన క్యాసెట్స్ కోసం కూడా మనం అప్పుడు మార్కెటింగ్ చేసేవాళ్ళం. ఎంత మంది వచ్చేవాళ్ళు మన క్యాసెట్స్, ఇంకెక్కడ బయట దొరకవమ్మా మీ దగ్గర దొరుకుతాయని. నాటకాలు ఒకటి, భక్తి సంగీతం ఒకటి బాగా అమ్ముడుపోయేవి.
1: పిల్లల పాటలు,
2: ఒకటి అవును, పిల్లల పాటలు కూడా చాలా కొనుక్కే వెళ్ళి వెళ్ళారు. ఇంకా మనకి మీదంటూ బాగా ముద్రపడింది ఇంకొక అంశం ఉందమ్మా, ఆర్టీఐపి.
1: అవును, నా సర్వీస్ చివరిలో రెండేళ్ళు నేను ఆర్ఏబిఎం, రీజనల్ అకాడమీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మల్టీమీడియా అని పేరు మారిన సంస్థలో చేశాను.
2: అంతకుముందు
1: ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళం, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రామ్స్ అని చెప్పని.
2: వైద్యవతి గారు అప్పుడు డిప్యూటీ డైరెక్టర్,
1: డిప్యూటీ డైరెక్టర్ అక్కడ ఒక వన్ ఇయర్ చేశాను నేను, 2005-06 వన్ ఇయర్ చేశాను.
2: కానీ మీరే అధికారిగా వచ్చారు దానికి
1: తర్వాత. నేనే అధికారిగా వచ్చాను. అప్పుడు వేదవతి గారు ఉన్నప్పుడు కూడా ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూకి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉండేది.
2: అంటే ఎయిర్ హోస్టెస్ మనం ఫ్లైట్స్లో చూస్తున్న వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ట్రైనింగ్ చూసుకుంది, అది అది ఒక్కరు చూస్తాం అక్కడ. ఇక్కడ 50 మంది అలా వచ్చినప్పుడల్లా చాలా మంది అట్లా ఆగిపోయి వాళ్ళ వంక చూస్తూ ఉండేవాళ్ళు. మేము చాలా గర్వంగా ఫీల్ అయిన రోజులు అవి. అంటే మాట, అంటే వాళ్ళు మాట పొల్లుపోకుండా మర్యాదగా మాట్లాడాలి, ప్రసన్నంగా ఉండాలి, అట్లాంటి వాళ్ళని ట్రైన్ అప్ చేసే అవకాశం మనకి రావడం.
1: అది పెయిడ్ కోర్సు. ప్రోగ్రామ్స్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ వీటన్నింటికి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ ట్రైనింగ్లో భాగంగానే నేను చేసిన చివరి రెండేళ్లలో, లాస్ట్ ఇయర్ ఒక ట్రైనింగ్ చేసాం. ఎందుకంటే 2016, 2017, 2018, 2019 ఆ దగ్గర నుంచి ఎక్కువ మంది రిటైర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు స్టాఫ్ అని చెప్పని డిఓపిటి ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ప్రీ రిటైర్మెంట్ కోర్స్ అని చెప్పని ఒకటి చేసాము. అదేంటంటే మేము దానికి కూడా పెద్ద ఎక్సర్సైజ్ ఉండేదన్నమాట, స్టేషన్స్ నుంచి ఇంకా 2-3 ఏళ్లలో రిటైర్ అయ్యే

0: అంటే మనం ఆర్టిస్టులు పిలుచుకుంటాం సెక్షన్కి సంబంధించి, ఉమెన్ అంటే ఉమెన్, చిల్డ్రన్ అంటే చిల్డ్రన్, యువని. కానీ ఈ ఆర్ఏబిఎం ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ వాళ్ళకే కాదు, అడ్మిన్ వాళ్ళకి, తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళకి, తర్వాత మార్కెటింగ్ వాళ్ళకి, ఇది మీకు చాలా కొత్త. ప్రోగ్రామ్స్ అంటే అలవకగా చేసేస్తారు, అది కత్తి మీద మనం యుద్ధం చేసినట్టే ఉంటుంది, అది మనకు కనపడదు, కానీ చేయాల్సిన పరిస్థితి కదా. ఆ ప్లానింగ్లో మీరు ఎదుర్కొన్న ఆటపోట్లు ఏంటి?
1: ప్లానింగ్ చెప్తాను కదా, మేము నలుగురు ఉండేవాళ్ళము. ఎక్కువగా నేను ప్రసన్న కూర్చుని ప్లాన్ చేసేవాళ్ళము, ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళము. ప్లానింగ్లో కూడా మేము ఒక చిల్డ్రన్స్ ప్రోగ్రామ్కి ప్లాన్ చేసాం. అది ఎలా అంటే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ ఒకవైపు కూర్చుంటారు, పార్టిసిపెంట్స్, ఇంకోవైపు స్కూల్ చిల్డ్రన్ కూర్చుంటారు. అక్కడ మా డయస్ దగ్గర ఏంటంటే ఒక సైకాలజిస్టు, తర్వాత ఒక చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ చూసిన ఒక ఆయన వేద కుమార్ గారు వచ్చారు. అప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి ఇంటరాక్షన్ చేసాం. పిల్లలు వాళ్ళకేం కావాలి అన్నది వాళ్ళు చెప్పారు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా వాళ్ళు చాలా ఆనందించి, మాకింత అంటే డైరెక్ట్గా పిల్లలతో ఇంటరాక్షన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంటు, పిల్లలు జనరల్గా ఎక్కడైనా ఒకలాగే స్పందిస్తూ ఉంటారు కదా, అలా మాకు అది ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇలాగా అని చెప్పని. తర్వాత వాళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా, పిల్లలకి కానీ లేకపోతే వీళ్ళకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చారు అన్నమాట. అలా అలా చేసాం యాక్చువల్. అలాగే మేము అప్పట్లో కొత్త కొత్త ఇవేంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, తర్వాత టైం అడ్జస్ట్మెంటు, టైం బ్యాలెన్సు,
0: చాలా ఇంపార్టెంట్
1: టైం మేనేజ్మెంటు, తర్వాత మైండ్ మ్యాపింగ్, ఇలా కొత్త కొత్త సబ్జెక్టుల్ని ట్రై చేసి ఆ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి చేయించేవాళ్ళం అన్నమాట. ఇదంతా హైదరాబాద్. నేను ఇంకొక స్టేషన్లో కూడా చేశాను,
0: వరంగల్.
1: వరంగల్ ఆల్ ఇండియా రేడియో వరంగల్లో చేశాను. వరంగల్లో చేయడం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని నేను
0: లోకల్ స్టేషన్,
1: లోకల్ రేడియో స్టేషన్ నేను ఎప్పుడు చేయలేదు. అక్కడ
0: చేసిన ట్రై సిటీ
1: కానీ అదొక కల్చరల్ సిటీ.
0: అవును,
1: మన అంటే సాహిత్య కార్యక్రమాలు చేయాలనుకున్నా, ఏదైనా కల్చర్కి సంబంధించిన కార్యక్రమాలు చేయాలనుకున్నా, మనం చేయాలని అనుకోవడం ఒకటి, అక్కడ దాని గురించి మాట్లాడేవాళ్ళు, ఆ కార్యక్రమాలు
0: చేసేవారు
1: బాగా ఉండేవారు. వాళ్ళు చక్కగా కోఆపరేట్ చేసి ఆల్ ఇండియా రేడియోకి వచ్చి ఆ కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళు. విలేజెస్లో ఉన్న పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లల చేత క్విజ్ కార్యక్రమాలు వాళ్ళనే నిర్వహించమని,
0: క్విజ్ మాస్టర్స్గా
1: మాస్టర్ని వాళ్ళనే పెట్టి చేయించి ఎంత బాగా చేసేవాళ్ళమ్మ. నేను అంటూ ఉండేదాన్ని వాళ్ళతో, ఈ పిల్లవాడు పెద్ద అయ్యేసరికి మంచి అంటే క్విజ్ మాస్టర్ అవుతాడు అని చెప్పని. సమ్మక్క సారలమ్మ జాతర వచ్చింది.
0: అవును,
1: అది కూడా మేము కవర్ చేసాం.
0: పెద్ద ఇది కదా. అసలు
1: నేను ఒకటే చెప్తున్నాను, ఆల్ ఇండియా రేడియోలో పనిచేసినప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ తోటి ప్రారంభించి ప్రతి డివిజన్లోనూ అందరి సహకారం ఉంటే తప్పితే ఒక కార్యక్రమం అవ్వదు.
0: సక్సెస్ఫుల్గా
1: అవ్వాలి అంటే ఎస్డి దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు అందరి కోఆపరేషన్ తోటే కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆకాశవాణి ఓ పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో మనం ఒక మనం ఎలాగా అయితే ఇంట్లో కుటుంబంలో అడ్జస్ట్మెంట్లు అన్నీ ఎలా చేసుకుంటూ మనం జీవిస్తూ ఉంటామో, ఇక్కడ కూడా ఉంటాయి అడ్జస్ట్మెంట్లు అవన్నీ, కానీ తప్పవు అదంతాను. ఒకళ్ళతో ఒకళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి, స్నేహపూర్వకంగా ఉండి ఇది చేసినప్పుడే ఆటోమేటిక్గా ఏంటంటే మనం సక్సెస్ఫుల్ అవుతామని నేను అనుకుంటున్నాను. నేను అలాగే సక్సెస్ఫుల్ అయ్యానని అనుకుంటున్నాను.
0: తప్పకుండా అమ్మ, మీరు అన్నట్టుగా ఆ సక్సెస్ మన ప్రతి ముద్రలో కనిపించింది. కార్యక్రమాలు విభిన్నంగా, విలక్షణంగా, విశిష్టంగా చేశారు. మీరు వరంగల్లో చేసినప్పుడు లక్ష్మణమూర్తి గారితో ఉపనిషత్తుల గురించి మాట్లాడించారు, అదే అలాగే వేదాల మీద కొన్ని కథలు కూడా అక్కడ సపరేట్గా చేశారు. ఇంతవరకు అది ఎవరూ చెయ్యలేని పాత్ర. మీరు దాదాపుగా 10-15 మంది దగ్గర స్టేషన్ డైరెక్టర్స్ దగ్గర
1: పనిచేశారు.
0: అలా డిఫరెంట్ స్టేషన్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసినప్పుడు మీకేమైనా మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయా?
1: అంటే ఒకటి, మా వాళ్ళు చెప్పింది మనం గైడెన్స్గా తీసుకుంటాం, అలాగే మన ఐడియా కూడా వాళ్ళ ముందు పెడితే

0: పెట్టగలిగితే వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు. వాళ్ళ గైడెన్స్ లేకుండా మనం ఎలా చేస్తాం? ఇన్నేళ్లలో వాళ్ళ గైడెన్స్ తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఇది అంటే ఒకటి, ఏ స్టేషన్ డైరెక్టర్ కూడా నువ్వు ఇలాగే చెయ్యి అని ఎవ్వరూ కూడా ఫోర్స్ చేయలేదు, ఎవ్వరూ చేయలేదు. ఇలా చేయాలని అనుకుంటున్నాను సార్ అని అంటే ఓకే తప్పకుండా చేయండి అమ్మా, మీరు ఆలోచించారు కదా దీని గురించి అని అనేవాళ్లే తప్పితే. ఎందుకంటే డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు గారు కానీ, డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు కానీ, మేడం దుర్గా భాస్కర్ గారు కానీ, ఈవెన్ జీకే కుల్కర్ణి గారు కూడా, ఆయన చాలా స్ట్రిక్ట్ అయినా కూడా ఆయన ఓకే గో అహెడ్ అనేవారు అన్నమాట. అంత ఎంకరేజ్మెంట్ ఉండే
1: గారు,
0: శాస్త్రి గారు, తర్వాత
1: కబీర్ అమీర్ అహ్మద్,
0: అదే నోట్లో మాట మీద తీసుకున్నా, కబీర్ అహ్మద్ గారు ఎంత ఆయన మురిసిపోయేవారో నిజంగా.
1: అవును. సరే, ఇప్పుడు మనకి 43 సంవత్సరాల మీ అనుభవాన్ని పురస్కరించుకొని 90 ఏళ్ళ ఆకాశవాణి, మన మీడియా అంటేనే ఫస్ట్ పెద్ద ముత్తైదులాగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా విలువలు పోకుండా ఇప్పటికే కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు మనకి రెయిన్బో ఉంది, తర్వాత యువవాణి సెక్షన్స్ ఉన్నాయి, తర్వాత వివిధ భారతి ఉంది. ఇన్నిట్లో మీ వర్క్ చేసిన అనుభవంతో, శ్రోతలతో మంచి అనుభవాలు ఉన్నాయి మీకు, వాళ్ళతో మమేకమై కార్యక్రమాలు చేశారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు శ్రోతలందరికీ?
0: ప్రజలకి ఉపయోగపడాలి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అన్నది ఆకాశవాణి చేయం, అలాగే ఉపయోగపడేలాగా కార్యక్రమాలు అందరూ చేయాలి. ఉపయోగపడుతుందని మనం తప్పకుండా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నల్లో ఆకాశవాణి ఎలా ఉపయోగపడింది పిల్లల్ని తల్లుల్ని కలపడానికి, ఆకాశవాణి ఎలా ఏంటి ఒక ప్లాట్ఫామ్ ఒక వేదిక ఏర్పరిచింది, ఇదంతా కూడా మరి ఆకాశవాణి ఒక భారతిగా
1: డెవలప్మెంట్ ఎలా ఇచ్చింది, వినోదం ఎలా ఇచ్చింది, జ్ఞానాన్ని ఎలా అందించింది, వివేచన
0: సాహిత్యాన్ని సంస్కృతిని నిలబెట్టేది ఆకాశవాణి మాత్రమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను.
1: బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా మనం ఫస్ట్ అనుకున్నట్టుగా బహుజనులందరూ కూడా అంటే బహుజనహితాయ బహుజన సుఖాయ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టుగా ఆకాశవాణి కుటుంబం శ్రోతలతో ఎట్లా మమేకమవుతుంది, ముఖ్యంగా మీరన్న ఈ లీగల్ పాయింట్స్ కానీ హెల్త్ కానీ ఎప్పటికప్పుడు అందిస్తూ పేదవాళ్ళకు కూడా ఎప్పుడు ఏ అవసరం ఉందో ఆ అవసరాలు తీరుస్తూ ప్రజలకి నచ్చేలా ప్రజోపయోగ కార్యక్రమాల నిర్వహణలో ఎప్పుడూ ముందుండి నడిపించింది. ఈ 90 ఏళ్ళు మరి ఆకాశవాణికి వచ్చిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేస్తున్నాం, దాంట్లో మీరు వచ్చి మా స్టూడియోలో మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. నమస్కారం.
0: నమస్కారం శ్రీలక్ష్మి గారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన లావణ్య గారికి కూడా ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఆకాశవాణి ఇందాక మీరు అన్నారు బహుజన హితాయ బహుజన సుఖాయ, అది ఎప్పటికీ ఆ లోగో ఆ నినాదం అలా ఉంటూనే ఉంటుంది. అదే పద్ధతిలో మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాము, శ్రోతలకి ఎప్పటికీ కూడా మనం దగ్గర అవ్వాలనే మన ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలాగే ఇంకోటి ఏంటంటే మనం కూడా ఎప్పటికప్పుడు శ్రోతలకి అవసరమైంది ఏమిటి అన్నది మనం కూడా ఒక విధమైన సర్వే లాంటిది చేసుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళకి అవసరమైన కార్యక్రమాలు మనం చేయగలిగితే ఎప్పుడూ మనం వాళ్ళ గుండెల్లో ఉంటాము. ఎనివే, శ్రోతలందరికీ కూడా ఈ 90 ఏళ్ల ఆకాశవాణి జరుపుకుంటున్న ఈ సంబరాలకి శ్రోతలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు.

తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు జరిపిన సంభాషణ మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ఇద్దరు చిత్రం నుండి ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ పాడిన వేటూరి సుందర్రామూర్తి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధ్యక్షతన వహిస్తున్న ఈ సమావేశంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఉమ్మడి కార్యకలాపాలపై చర్చించే నిర్ణయం తీసుకుంటామని, ప్రపంచంలోని అనేక సవాళ్లపై చర్చిస్తామని జైశంకర్ తెలిపారు. దేశ నిర్మాణ బాధ్యతను యువతరం తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. సరికొత్త ఆవిష్కరణలతో
1: 2047 నాటికి వికసిత్ భారత్ కలను యువత సాకారం చేయాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ పదవీ కాలం ముగిసిన గ్రామ ప్రధానులను గ్రామ నిర్వాహకులుగా పొడిగించింది. దీంతో రేపటి నుంచి గరిష్టంగా 6 నెలల పాటు లేదా కొత్త సంఘాలు ఏర్పడే వరకు గ్రామ నిర్వాహకులుగా పనిచేయనున్నారు. పంజాబ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, 20 నగర పంచాయతీలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నెల 29న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలో మహిళాశక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న సచివాలయంలో మహిళా వారోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. బటన్ నొక్కి వర్చువల్గా 8,000 ఇందిరా స్త్రీశక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో నుంచి వచ్చే విమానాల్లోని ప్రయాణికులకు జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులతో బాధపడుతుంటే ఇమ్మిగ్రేషన్ లేదా వైద్య అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. శాఫ్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ గ్రూప్ బి ప్రారంభ మ్యాచ్లో భారత్ 11-0 తేడాతో మాల్దీవులను చిత్తుగా ఓడించింది. గోవాలోని మర్గావ్లో నిన్న జరిగిన మ్యాచ్లో అవేకా సింగ్ 4 గోల్స్ చేసింది. ప్రియాంక నవోరెం, కరిష్మా చెరో 2 గోల్స్ సాధించారు. ఐపీఎల్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఇవాళ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ధర్మశాల స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోటీలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు వెళ్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. జీవితం సాఫీగా ఉన్నప్పుడు అంతా బానే ఉంటుంది, అందరం బాగానే ఉంటాం. కానీ అనుకోని ప్రమాదం జరిగి మొత్తం తారుమారైనప్పుడు మనం ఎలా ఉంటాం, ముందుకు ఎలా వెళ్తాం అనే దాన్ని బట్టి మిగతా లైఫ్ ఉంటుంది. మరి అలా ఊహించని దుర్ఘటనలో కాల్పోగొట్టుకుని తన నాట్యాన్ని మళ్లీ ప్రారంభించి ఆదర్శప్రాయంగా నిలిచిన ఒక శాస్త్రీయ నృత్య కళాకారుని జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం మయూరి ఇవాల్టి మన బయోపిక్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్లాసికల్ డాన్సర్ సుధాచంద్ర నిజ జీవితంలో తన పాత్రను తానే పోషించిన సినిమా మయూరి. ఉషాకిరణ్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రామోజీరావు గారు, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచింది. ప్రేక్షకుల అభిమానంతో పాటు అవార్డులను గెలిచింది. మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి.
2: తా తెయి ధి ధి తెయి తా తెయి ధి ధి తెయి తా తెయి ధి

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సందేశాత్మక చిత్రాలను నిర్మించడంలో ముందుండే రామోజీరావు గారు మయూరి సినిమాతో మరోసారి ఉషాకిరణ్ మూవీస్ సంస్థ గొప్పతనాన్ని తెలియజేశారు. ఇంకో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ సినిమా 1985 మార్చిలో 8వ తేదీన విడుదలైంది. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునన్నమాట. మహిళా లోకానికి ఇచ్చిన అపురూప గౌరవం మయూరి. మరి మరిన్ని కబుర్లు చెప్తాను ఈ చక్కటి పాట తర్వాత. ఇప్పుడైతే స్వర్ణకమలం సినిమా నుంచి యానిమిత్తం లాంటి గీతం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో గుర్తుకొస్తున్నాయో బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాను 1985 భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఆ తర్వాత 2014 కూడా నృత్య ప్రధాన చిత్రాల్లో భాగంగా మళ్లీ ప్రదర్శించబడింది మయూరి. మీకు తెలుసా, ఏ తెలుగు సినిమాకి దక్కని అత్యంత అరుదైన గౌరవం దక్కింది ఈ సినిమాకు. మరి అదేంటో తెలుసుకునే ముందు ఈ పాట వినండి. సాగర్ సంగమం సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పా కదా మీకు మయూరి సినిమాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం గురించి చెప్తానని. అదేంటో తెలుసా? మయూరి 14 నంది పురస్కారాలు గెలుచుకుంది. ఏ సినిమాకు దక్కని అరుదైన గౌరవం ఇది. మలయాళం తమిళంలో ఈ పేరుతోనే రిలీజ్ చేశారు. హిందీలో మాత్రం నాచే మయూరి పేరుతో 1986 సంవత్సరంలో విడుదలైంది. అంటే రీమేక్ చేశారనమాట. మరి మన నేటివిటీకి అనుగుణంగా ఒక చక్కటి కుటుంబ కథగా తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని హృదయంగా ఆవిష్కరిస్తూ సంగీత సాహిత్య నృత్యాలకు పెద్దపీట వేస్తూ సింగీతం శ్రీనివాసరావు గారు రూపొందించిన కళాఖండం మయూరి చూస్తున్నంతసేపు స్ఫూర్తినే కాదు ఆహ్లాదకరమైన అనుభూతికి లోనవుతాం. ఇప్పటికీ ప్రేక్షకులు అభిమానించే ఎవర్గ్రీన్ క్లాసిక్ బయోపిక్ మయూరి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాలన్నీ హిందీలో వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం చైతన్య స్ఫూర్తిలో. విందులో ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక చెప్పగదా మీకు, మానవత్వం విషయంలో అది కూడా మూగజీవాల విషయంలో అలాగే పర్యావరణ పరిరక్షణలో ఒక రోల్ మోడల్ అనిపించే వ్యక్తి గురించి మీకు చెప్తాను అని. అదెవరో తెలుసా? ఎండాకాలంలో పక్షుల కోసం నీటి నుంచుతాం చాలా మంది మనకు తెలుసు. కానీ 15 ఏళ్లుగా అడవిలోని మూగజీవాలకు ట్యాంకర్తో నీళ్లు తీసుకెళ్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు పంజాబ్కు చెందిన హర్పాల్ సింగ్. సమ్మర్లో శివాలిక్ అడవుల్లోని వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తూ జల మానవుడిగా పేరు పొందాడు. మరి నిజంగా ఎంత గొప్ప పని చూడండి. మరి నీ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్, లవ్లీ మెలోడీ ఆన్ ద వే. జస్ట్ ఎంజాయ్ దిస్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక విన్నాం కదా రుద్రవేణి సినిమాలోని ఒక గొప్ప పాట. సిరిగమల్ల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, ఇళయరాజు గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గారి గానం, అల్టిమేట్ కాంబో అసలు కదా. ఎంత గొప్ప భావం చూడండి. తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. సో దరికి రాని వనాల కోసం అలాగే నీటిని తీసుకెళ్లాడు హర్పాల్ సింగ్. పంజాబ్కు చెందిన హర్పాల్ సింగ్ శివాలిక్ అడవుల్లోని వన్య ప్రాణుల కోసం నీటిని తీసుకెళ్లాడు. అలాగే ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమతుల్యాన్ని కూడా కాపాడుతున్నాడు అనమాట. ఇక రోజు మార్చి రోజు ఉదయాన్నే అడవికి ట్యాంకర్తో నీళ్లు తీసుకుని బయలుదేరతాడు హర్పాల్ సింగ్. సరే, మరి నీళ్లు ఎలా తాగుతాయి ఇక్కడ పక్షులు, పులులు, నెమళ్లు, ఇంకా చాలా ప్రాణులు అనే డౌట్ కదా మీకు. ఎలాగంటే తన సొంత డబ్బుతో దాదాపు 25 నీటి గుంటలు, వర్షపు నీటి నిల్వ చెరువులను నింపి హర్పాల్ సింగ్ ట్యాంకర్తో అక్కడికి వెళ్లేటప్పటికే రెడీగా ఉంటాయట. సో అక్కడ ఉన్న నీటి గుంతల్లో, నీటి నిల్వ చెరువుల్లో ట్యాంకర్తో తీసుకెళ్లిన నీటిని నింపుతాడు. మరి వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి నీళ్ల కోసం. మరి ఇంకా ఉన్నాయి కబుర్లు, ఇన్స్పైరింగ్ కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి వివిధ భారతి చైతన్య స్ఫూర్తి కోసం. అండ్ ఇప్పుడు మీకోసం ఆనంద్ సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. హర్పాల్ సింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్న పంజాబ్ చెందిన హర్పాల్ సింగ్ శివాలిక్ అడవిలోని వన్యప్రాణుల కోసం రోజు మార్చి రోజు నీళ్లు తీసుకెళ్తాడు ట్యాంకర్లతోటి. మరి రెండు రోజులకొకసారి అడవికి నీళ్లు తీసుకెళ్లడం శ్రమ ఖర్చుతో కూడుకున్నప్పటికీ తన సొంత డబ్బునే ఉపయోగిస్తాడు హర్పాల్ సింగ్. వన్యప్రాణుల ఆశీస్సులు నా జీవనోపాధి వృద్ధి చెందడానికి సహాయపడ్డాయని నేను నమ్ముతున్నాను. అందుకే నా ఆదాయంలో 10% వన్యప్రాణుల సంక్షేమానికి కేటాయిస్తున్నాను అని చెప్తాడు. మరి సంవత్సరాల క్రితం తల్లితో చేసిన ప్రయాణం హర్పాల్ సింగ్ ఆలోచనకు మూలం. అమ్మ చేయి పట్టుకుని నీటి కుండలతో గ్రామానికి దగ్గరలో ఉన్న వన్య ప్రాణుల దాహం తీర్చడంతో మొదలైంది ఆ నీటి ప్రయాణం. ఇప్పుడు ట్యాంకర్లకు చేరింది. మరి నీళ్ల కోసం అడవి బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడకుండా వన్యప్రాణులను రక్షిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు హర్పాల్ సింగ్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి తెలుగులో. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారం గురించి క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈరోజు జరిగిన సమావేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలన్నీ సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పుని ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges as we intend to do.
0: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్ సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోనూ, పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోనూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ నాలుగు దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
2: On the areas of cooperation, and it's also interesting that on the areas that we are working together on have become even more relevant and more important because of recent events around the world. And so today I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that it is a gathering of four strategic allies in which we come together to sort of compare notes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which we begin to take action.
0: జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటేగి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి, పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ క్వాడ్ దేశాలు ఈరోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్టపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈ రోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంని కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథులా కనుమను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహుకరిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2014లో ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారని, ఆనాటి నుంచి గత 12 ఏళ్లలో దేశం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చాటుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈవేళతో 12 ఏళ్లు పూర్తయ్యాయని బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ అన్నారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే నైతిక విలువలతో కూడిన ఈ 12 ఏళ్ల ప్రయాణం 2047 వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పానికి బలమైన పునాదిగా మారిందని నవీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఉగ్రవాదంపై దాడులు, సాయుధ దళాల పెరుగుతున్న శౌర్య పరక్రమాల అండతో భారత్ ఈరోజు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సురక్షితంగా, సమర్థవంతంగా, పూర్తి సన్నద్ధతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే సర్వోన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు సాధనాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. వికాస్ భీ విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపజేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ వారు రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతు బలి, సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్ గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లు రువ్వుతారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్ర దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ రూల్స్ 2026 నిబంధనలను నోటిఫై చేసింది. 2026 నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నియమావళి ప్రకారం బోర్డు నిర్మాణం, చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం, జీత భత్యాలు, ఇతర సేవా నిబంధనలతో పాటు బోర్డు అధికారాలు, విధులను నిర్వచించారు. దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో తాము ఆత్మరక్షణ దాడులుగా సైనిక చర్య చేపట్టవలసి వచ్చిందని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరం ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తుందని అమెరికాలో సెంట్రల్ కమాండ్ అధికారులు తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా సంయమనం పాటిస్తూనే తమ సిబ్బందిని రక్షించుకోవడానికి అమెరికా బలగాలి చర్యలు తీసుకున్నాయని అమెరికా ప్రతినిధి చెప్పారు. 2026 ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ముగిసింది. అర్హత సాధించిన 4 జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈ రోజు జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈవేళ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోల సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned

0: తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఈ సీజన్ లో ఉండే హెల్త్ ఇష్యూస్ ఆ సీజన్ లో ఉంటాయి. ప్రెసెంట్ సమ్మర్ లో ఉన్నాం. ఫుడ్ విషయంలో కేర్ఫుల్ గా ఉండకపోతే గ్యాస్ట్రిక్ వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హెల్దీగా ఉండే మన సంప్రదాయ ఆహారం ఎంతో బెటర్ అంటున్నారు నిపుణులు. మరి వాటిలో కొన్ని ఈట్ ఫిట్ లో మీకోసం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరిగిన ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక చెప్పా కదా మీకు, ఈ సమ్మర్ లో కూల్ గా ఉంచే కొన్ని సంప్రదాయ ఆహార వంటకాల గురించి మీకు చెప్తాను అని. వాటిల్లో టాప్ లో ఉండేది కిచడీ. భారతీయ వంటకాల్లో కిచడీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పప్పు బియ్యంతో చేసే వంటకంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాడు తెలుసా. శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు గాని కిచడీ సమ్మర్ లో కూల్ గా ఉంచేందుకు హెల్ప్ అవుతుందట. మరి ప్రిపేర్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ చెప్పే ముందు ఒక సూపర్ సాంగ్ వినిపిస్తాను. ఏ సినిమా నుంచి అంటే బిజినెస్ మ్యాన్ చిత్రం నుంచి తమన్ అండ్ సుచిత్ర పాడిన ఈ సూపర్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: లంచ్ టైమ్ లో దావత్ లాంటి పాట బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి నిజంగా బలం ఉంటుంది కదా పాట, ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్. తమ్మన్ గారి మ్యూజిక్ ఎంత బాగుంటుందో, హమ్మింగ్ అంతే హైలైట్ ఈ పాటకి. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఇడ్లీ. మన సంప్రదాయ వంటకాలు చెప్తున్నాను కదా మీకు, వాటిలో నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఇడ్లీ అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఫ్రీక్వెంట్ గా తినే బ్రేక్ఫాస్ట్ కదా. యాక్చువల్ గా ఇడ్లీ విషయంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇడ్లీని ఇష్టంగా తినేవాళ్ళు ఎంతమంది ఉంటారు, అబ్బా ఇడ్లీనా అనేవాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. కానీ సమ్మర్లో కంపల్సరిగా తింటే చాలా మంచిదట. ఇందులో ఉండే ఫైబర్ డైజెషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుందట. సో మీరు డిసైడ్ చేసుకోండి, ఇడ్లీ తినాలా వద్దా ఈ సమ్మర్లోని. మరి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఆన్లైన్ వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమ్మర్లో మిమ్మల్ని కూల్గా ఉంచే మన సంప్రదాయ ఆహార వంటకాల గురించి మీతో కొన్ని డిస్కస్ చేస్తున్నాను, కొన్ని షేర్ చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి. కదా వింటేనే నోరూరిపోతుంది కదా. సమ్మర్ని కూల్గా మార్చే ఆహారాల్లో ఒకటి నిమ్మకాయ పచ్చడి. యాక్చువల్గా మనం పచ్చళ్ళని బాగానే తింటామనుకోండి, స్పైసీగా ఉండటానికి మాత్రమే కాదండి, ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది అని అంటున్నారు నిపుణులు. ఇక నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి పెరగనం కదా. అసలు పెరగనం నిమ్మకాయ పచ్చడి కాంబినేషన్. ఎన్ని రకాల వంటకాలతో తిన్నా పెరుగు లేకపోతే భోజనం పూర్తి కాదు చాలా మందికి. ముఖ్యంగా ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అసిడిటీ సమస్యలు రాకుండా చేయడమే కాదు ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ చేస్తాయట. మరి ఇన్ని పోషకాలున్నాయి మన సంప్రదాయ ఆహార వంటకాల్లోనే. హ్యాపీగా తినేద్దాం, హెల్దీగా ఉందాం. ఏమంటారు?

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాలను ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలా నుంచే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. పలువురు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పలు జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతు కష్టాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు సాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఒప్పందం కుదుర్చుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనపై రాష్ట వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుస్థిర సంక్షేమ పాలనతో భారతదేశాన్ని అగ్రపథంలో నిలుపుతున్నారని ప్రశంసించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీజేపీ భరోసా కార్యక్రమం రెండవ రోజు కొనసాగుతోంది. పలు జిల్లాల్లోని ధాన్యం కేంద్రాలను బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి పట్టణాల్లో రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించిన నేతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కనీసం ధాన్యం తరలించేందుకు లారీలను కూడా ప్రభుత్వం పంపించడం లేదని ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం కావాలనే ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు సాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హైదరాబాద్లోని సచివాలయంలో సమావేశమై చర్చించారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక మంత్రి బోసురాజు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా ప్రతిపాదనలు కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసురాజు దృష్టికి తీసుకెళ్లామని తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత అంశాలపై విస్తృతంగా చర్చించామని వెల్లడించారు. భవిష్యత్తులో అనుసరించబోయే విధానాలు ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణ, కర్ణాటక ప్రయోజనాల పరిరక్షణకు అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాగునీటి, తాగునీటి విషయంలో రాష్ట హక్కులకు భంగం వాటిల్లకుండా ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండేలా జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తాం.
1: ప్రజల కోసం అహర్నిశలు కూర్చేస్తూ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా ఉండే విధంగా దేశ ప్రజల కోసం పనిచేశారు.
0: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులుగా గుర్తించి వేగంగా పూర్తి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్, పంప్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
2: 90% పూర్తి చేస్తే మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన తర్వాత ఒకే ఒక మోటార్ ఇక్కడ పంపు ఆనండి నార్లాపూర్ రిజర్వాయర్ నిలబడి జరిగింది. సో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు ఇంకా పూర్తి కాలే మెయిన్ కెనాల్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సిపిఐ బృందం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. నిన్న సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కనీస వేతనాల పెంపుపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ నేతలు, మరోవైపు జాన్ వెస్లీ నేతృత్వంలో సిపిఎం బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. కనీస వేతనాల సవరణ చట్టం తీసుకురావడంపై ముఖ్యమంత్రికి సిపిఎం నేతలు ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాలను విద్యా కేంద్రంగా అభివృద్ది చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగపూర్ శివార్లోని సర్వే నెంబర్ 437లో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్టు మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని వేములవాడ పట్టణానికి చెందిన బెంద్రం భారతి అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
3: 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. ఫలితంగా భారత్ ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడం సంతోషకరం. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదంతో పాలన సాగించడం హర్షణీయం.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు ఎంతో మేలు చేశాయని జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని హంసిక తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: Ayushman Bharat become very useful for economically weaker sections by providing health security. Programs such as Swachh Bharat, Jal Jeevan Mission, Digital India and Make in India have created awareness about cleanliness, technology and self-reliance. The initiatives take

0: taken by the central government over the past 20 years have contributed positively to country's development and public welfare.
1: మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ కరీంనగర్ జిల్లాలో వేగవంతంగా కొనసాగుతోందని, ఇప్పటి వరకు 80% కొనుగోళ్లు పూర్తయ్యాయని కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రకటించారు. మరో వారం రోజుల్లో మొక్కజొన్న పంట కొనుగోళ్లు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 7 కేంద్రాల ద్వారా 560 మంది రైతుల నుంచి 2,10,000 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్టు తెలిపారు. మరో 100,000 క్వింటాళ్ల వరకు మొక్కజొన్న కొనుగోలుకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా నిరంతరాయంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం లక్ష్మణ్ చందా మండలంలోని తీర్పల్లి గ్రామంలో గోదామును కలెక్టర్ సందర్శించారు. ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్న వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం దిగుమతి ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని గోదాం అధికారులకు సూచించారు. వరంగల్ జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. జిల్లాలో మొత్తం 193,809 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైతుల నుండి 78,786 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, అందులో 75,723 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే రైస్ మిల్లులకు తరలించినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర 2వ రోజు కొనసాగుతోంది. పలువురు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పలు జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతు కష్టాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు, సాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఒప్పందం కుదుర్చుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జీ లక్ష్మి. హాలిడేస్ టైం, స్కూల్స్ కాలేజెస్ ఉండవు కాబట్టి అటు పిల్లలు ఇటు పేరెంట్స్ రిలాక్స్డ్ గా ఉండే టైం. ఆ రిలాక్సేషన్ మోడ్ ని హ్యాపీ మోడ్ గా మార్చే వివిధ భారతిని వినడం మర్చిపోరని మాకు తెలుసు అనుకోండి. ఎనివేస్ నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీ నా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, కేర్ఫుల్ గా వినండి. మొన్నే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది కదా, యాజ్ ఆల్వేస్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ టైం ఏ సంవత్సరం రెడ్ కార్పెట్ మీద నడిచారు ఐశ్వర్య రాయ్ బచ్చన్? మరోసారి వినండి, ఫస్ట్ టైం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏ సంవత్సరంలో రెడ్ కార్పెట్ మీద నడిచారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే జస్ట్ వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం రోబో మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూయట్. స్టే ట్యూన్డ్.

రూపొందించ సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. నిజంగా వనమాలి గారి లిరిక్స్ ఐశ్వర్య రాయ్ కి ఎంత చక్కగా సూట్ అవుతాయి కదా. అందం మొత్తం నువ్వు అన్నట్టు తరగని గ్రేస్ అందం ఐశ్వర్య రాయ్ సొంతం. అందుకే ఇప్పటికీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మన ఐషి ఉంటుంది. ఎనీవేస్ మరి మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్య రాయ్ గారు ఫస్ట్ టైం ఎప్పుడు రెడ్ కార్పెట్ మీద నడిచారు అని. నిజంగా అలా క్వశ్చన్ అడిగానో లేదో ఆన్సర్స్ అయితే అలా టక్టక్టక్టక్ వచ్చేసాయి అనమాట. చాలా మంది పంపించారు, కొంతమంది పేర్లు చదివేస్తున్నారు, మనకు టైం సరిపోదు కాబట్టి. అనిత గజ్వేల్ నుంచి, బోధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, షేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుంచి, బొమ్మదేవి లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, హర్షిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి, పడని నుంచి అప్పలరాజు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 2002 లో దేవదాస్ మూవీ ప్రీమియర్ సందర్భంలో ఫస్ట్ టైం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ రెడ్ కార్పెట్ మీద నడిచారనమాట. సో అంటే ఆల్మోస్ట్ 24 ఇయర్స్ నుంచి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఉంటున్నారు ఐష్. నిజంగా మనం భారతీయులంతా గర్వపడాల్సిన విషయం కదా. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు, మెకానిక్ కలర్ సినిమా నుంచి సూపర్ ఎనర్జెటిక్ డ్యూయెట్ ఆన్ ద వే, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, స్టే ట్యూన్డ్ టు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

మన జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి షో టైం టైం. మరి ఎంచక్క మెకానికల్లో సినిమా నుంచి ఒక చక్కటి పాట వినేశారు. రాజ్కోటి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఆల్ టైమ్ డ్యూయట్ కదా, ఎంత బాగుంటుందో పాట, చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ డాన్స్ కూడా అనుకోండి. ఇక చిరంజీవి విశాంత్ గారి డాన్స్ విషయం చెప్పేది ఏంటి, అలా స్పెల్ బౌండ్ చూస్తూ ఉండిపోతాం అంతే. అందుకే ఆ పాటలు ఎప్పుడు విన్నా కూడా అంతే అద్భుతంగా అనిపిస్తాయి. ఎనీస్, మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రీడనే మీరు అడిగేస్తున్నాను. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణ మన ఏ సంవత్సరంలో జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది? మరోసారి వినండి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణ మన ఏ సంవత్సరంలో జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ వాట్సాప్ 0402324-0852. అండి ఇప్పుడు మీకోసం అమెరికా అబ్బాయి సినిమా నుంచి ఈ దేశభక్తి గీతం మరోసారి పులకరిద్దాం. ఓకేనా?

అద్భుతమైన పాట కదా. దేశభక్తి ఉప్పొంగుతుంది ఈ పాట విన్నప్పుడంతా. భారతజాతి గొప్పతనాన్ని, మన సంస్కృతిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఐకమత్యాన్ని ఒక్క పాటలో తెలియజేశారు డాక్టర్.

క్వశ్చనే. అంటే మనకి తెలిసిన వాళ్ళనేది ఏం లేదు, కానీ అందరు పంపించారంటే నిజంగా గ్రేట్. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివిస్తున్నాను. నార్కటిపల్లి మండలం నెమ్మది నుంచి వెంకటేశం హేమలత, రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, ఎంఎం శాస్త్రి సుగంధి పంచగుట్ట హైదరాబాద్ నుంచి, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఇక సావిత్రి కుబేర్ నుంచి, నిర్మల్ జిల్లా కుబేర్ నుంచి అని ఇంకా పంపిస్తూనే ఉన్నారు ఆన్సర్స్ అయితే. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 1950 జనవరి 24. సో ఈ 1950 సంవత్సరం జనవరి 24 రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణమన జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది. ఆ పాట, ఆ జాతీయ గీతం మనం ఎప్పుడు విన్నా గుస్ పంప్స్ వస్తాయి, దేశభక్తి ఉప్పొంగుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సాహిత్యం. మన భారత జాతిని మొత్తం ఆ పాటలో తెలియజేశారు. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ సాంగ్ మీకోసం.

రెహమాన్ ఈ హోమ్ సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేసాం. నిజంగా ఏఆర్ రెహమాన్ గారిని స్వర మాంత్రికుడు అని ఎందుకంటారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాన గంధర్వుడు అని ఎందుకంటారు, ఇలాంటి పాటలు వింటే అర్థమవుతుంది కదా. అద్భుతమైన పాట. ఇక రాజశ్రీ గారి సాహిత్యం మరో మెట్టెక్కిచ్చింది ఈ పాటని. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా మీరు? యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇందాక అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్గానే ఉంటుంది. జనగణమన గీతానికి స్వర రచన చేసింది ఎవరు? మరోసారి వినండి, జనగణమన గీతానికి స్వర రచన చేసింది ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో ఎనర్జెటిక్ డేట్ ఆన్ ద వే, మాస్టర్ ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్డ్.

नंबर वन से मन चुका సంపూర్ణ వినోదంలో ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జనగణమన గీతానికి స్వర రచన చేసింది ఎవరు అని. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. రైట్ ఆన్సర్ పంపించారు చాలా మంది కూడా. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. కృష్ణకుమారి ఖమ్మం నుంచి, గజ్వేల్ నుంచి అనిత, సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, భాను మియాపూర్ నుంచి, ఇక చోడవరపు రమాదేవి గీతానగర్ నుంచి, జానీ బంజార్ హిల్స్ నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. ఎస్, రచించింది ఆయనే, స్వరపరిచింది ఆయనే. అని మీకు తెలుసా, తెలుగు జాతి యావత్తు గర్వించదగ్గ విషయం ఏమిటంటే బదనపల్లిలో జరిగింది ఈ అంశం. అంటే ఆయన స్వరరచన చేసిన జనగణమన గీతానికి స్వరరచన చేసింది మదనపల్లిలోనే. సో ఆ ఊరు వేదికగా నిలిచింది ఈ అద్భుత ఘట్టానికి. నిజంగా మనందరం గర్వించదగ్గ విషయం కదా. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక దేశభక్తి గీతం వినిపిస్తాను. రాక్షసుడు చిత్రం నుంచి దేవరపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, ఎస్ జానకి గానం, ఇళయరాజా సంగీతం.

సమయం 2 గంటలు కావస్తుంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీలో టైం 2:15 దాటింది. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. అండ్ నేను మీ ఆర్జీ లక్ష్మి. ఓ చక్కటి పాట వినిపిస్తా, ఆ తర్వాత మాట్లాడుకుందాం శక్తిశీలి గురించి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. మంచి ఉద్యోగం, పెద్ద జీతం, కోరుకున్న జీవితం, కానీ ఇవేవి ఆత్మ సంతృప్తిని కలిగించలేదు చేతనా ముఖర్జీకి. సొసైటీకి, పర్యావరణానికి తన వంతుగా ఏదైనా మంచి చేయాలన్న తన ఆలోచన నుంచి పుట్టిందే క్లీన్ గ్రీన్ అంకురం. మరి మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం ఈ శక్తిశీలి గురించి. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగనియానందం అలరించే సంపూర్ణ వినోదంలో శక్తిశీలి సమయం. క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చేతనా ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బెంగళూరులో పుట్టి పెరిగారు చేతన. చిన్నప్పుడు సెలవుల్లో నానమ్మ ఇంటికి వెళ్లినప్పుడు ఇంటి చుట్టూ ఉండే జామ మామిడి చెట్ల పచ్చదనం కనువిందు చేసేది. సో అలా తనకి ప్రకృతితో అనుబంధం ఏర్పడింది. కాలేజ్ స్టడీస్ అయ్యాక ఢిల్లీలో నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడం, అక్కడే ఫ్యాక్టరీలో డిజైనర్గా జాబ్లో చేరడం చకచకా జరిగిపోయాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను ఒక పాట వినిపించి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: బెంగళూరుకు చెందిన క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చైతన్య ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. అక్కడే ఒక ఫ్యాక్టరీలో డిజైనర్ గా జాబ్ లో జాయిన్ అయింది. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ఫ్యాక్టరీలో వర్క్ చేసింది చైతన్య. ఎన్నో డిజైనర్ వస్త్రాన్ని రూపొందించింది. అఫ్ కోర్స్ పేరు కూడా వచ్చింది అనుకోండి, కానీ ఒక్కటే గిల్ట్ ఫీలింగ్ తనని బాధించేదనమాట. మరి అదేంటో చెప్తాను, ఒక పాట వినిపించి. స్టే ట్యూన్ టు శక్తిశీలి.

శక్తిశీలి వింటున్నారు. క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు బెంగళూరుకు చెందిన చేతన ముఖర్జీ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ఫ్యాక్టరీలో పనిచేశారు. ఢిల్లీలో డిజైనర్గా మంచి ఎన్నో డిజైనర్ వస్త్రాలను రూపొందించింది. అండ్ మంచి పేరు కూడా వచ్చింది. కానీ ఒక గిల్ట్ ఫీలింగ్ తనని బాధించేది ఎప్పుడు, అదేంటో తెలుసా? ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను చూసినప్పుడు పర్యావరణానికి ఎంత హాని చేస్తున్నాం కదా అని అనిపించేది. ఆ గిల్టీ ఫీలింగ్ భరించలేక జాబ్ మానేసి తిరిగి బెంగళూరుకు వచ్చేసింది. మరి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా చైతన్య సక్సెస్ జర్నీలో ఏం జరిగిందో తెలుసుకోవాలని. అయితే వింటూనే ఉండండి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలా నుంచి సంపూర్ణ వినోదం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి సమయం. మరి క్లీన్ గ్రీన్ వ్యవస్థాపకురాలు చైతన్య ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ గా ఏదైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చేసింది చైతన్యకు. ముందుగా తను ఆలోచించింది పేపర్ గురించి అనమాట, అంటే పేపర్ తో వస్తువులు తయారు చేస్తే ఎలా ఉంటుంది అని. సో ప్రాక్టికల్ గా అయితే తనకి వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే పేపర్తో వస్తువులు తయారు చేయడంలో చాలా రిస్క్ ఉందనిపించింది. ఎక్కువ ధర, తొందరగా పాడవడం, కాస్త తడిచినా పనికి రాకపోవడం వంటి ప్రాబ్లమ్స్ వల్ల పేపర్ కాకుండా విస్తరాకులు వాడాలనే ఆలోచన వచ్చింది చేతనికి. ఇక తర్వాత ఏం చేసిందంటే కొండ ప్రాంతాల నుంచి వీటిని తెప్పించుకుంటుంది.

ఏర్పాటు చేసుకున్నారు చేతనాడ్ టీం. అప్పుడు మొదలైంది ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా విస్తరాకులతో వస్తువుల తయారీ. నిజంగా అంత కొత్తగా ఉంది కదా. మరిన్ని విశేషాలన్నీ చేతన పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నం గురించి స్టేట్ ఇంటూ వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గణాంకురం వ్యవస్థాపకురాలు చైతన్య ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరిక పేపర్తో వర్కౌట్ కాదు, వస్తువులు తయారు చేయడం కష్టమని మానేశాక విస్తరాకులతో తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. వచ్చిన మరుక్షణమే కొండ ప్రాంతాల నుంచి గిరిజన మహిళల ద్వారా విస్తరాకుల్ని తెప్పించుకుని వస్తువులు తయారు చేయడం స్టార్ట్ చేశారు చైతన్య టీం. కొండ ప్రాంతాల నుంచి తెప్పించిన విస్తరాకులను చైతన్య టీంలోని మహిళలు కుట్టి ప్యాకింగ్కి అనువైన బ్యాగులుగా తయారు చేస్తారు. అంతేకాదండి, వీటికి కోలమ్స్ గీయించడంతో మంచి ఆదరణ లభించి అమ్మకాలు పెరిగాయి. బహుమతులు ప్యాక్ చేసే బాక్సులు, యోగా మ్యాట్లు, గృహ అవసరాలు కావాల్సిన సంచులు ఇలా ఎన్నింటిలో తయారు చేసి సక్సెస్ అయింది చేతన. మరిక 3 లక్షల పెట్టుబడితో మొదలైన చేతన జర్నీ ఇప్పుడు 15 లక్షల టర్నోవర్ కు చేరింది తెలుసా. ఢిల్లీ, ముంబై, కోల్కతా, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ల ప్రొడక్ట్స్ ని. అంతేకాదు, విదేశాలకు విస్తరించాలన్నదే వీరి లక్ష్యం. మరి వీరి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. అండ్ మరి ఇలాంటి శక్తిశీలు ఎందరో ఉన్నారో మన చుట్టుపక్కల, వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే మనకు అనిపిస్తుంది మనకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. వీటి ముందు అంటే ఇలాంటి ఇన్స్పిరేషన్స్ ముందు అవి ఎంత అని. అదేదో ఒక సినిమాలో చూసాను నేను, సముద్రం అలలు వచ్చినప్పుడు మనం బలంగా నిలబడితే అలా అలాగే వెళ్ళిపోతుంది, మనం అలాగే నిలబడతాం. అలాగే ప్రాబ్లం వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్ గా నిలబడితే ప్రాబ్లం వెళ్ళిపోతుంది, సొల్యూషన్ మిగులుతుంది అండ్ లైఫ్ ముందుకెళ్తుంది అనమాట. ఎనీవేస్, మరి ఇలా మాట్లాడుకుంటుంటే టైం అయిపోతుంది, 2 గంటల 50 నిమిషాలు దాటింది. అంటే లక్ష్మికి బాగా చెప్పేసి టైం వచ్చేసింది. కాకపోతే ఒక చక్కటి పాట వినిపిస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి 2. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: लखी सहेली।
1: कार्यक्रम की प्रस्तुतकर्ता अनुश्री पाठक।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 3.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం క్రమం వింటున్నారు. సమయం 5 గంటలు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గ్రామం నుండి కోరుతున్నారు. మహేందర్, నాగలక్ష్మి, గణిత్, హర్షవర్ధన్, హనుమాన్లు, లక్ష్మి, వైష్ణవి, సాయి చరణ్, సాన్విత్, సమంత, ప్రవళిక ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట గంగోత్రి సినిమా కోసం ఎంఎం కీరవాణి, కల్పన, శ్రీవర్ధిని బృందం పాడింది.

విన్న పాట బెబ్బులి పులి సినిమా కోసం ఎస్పి బాలు గారు పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు రంగారెడ్డి జిల్లా కడతా గ్రామం కోరినవారు కే గోపాల్, రామ్ప్రసాద్, సాయి, జాహ్నవి, ప్రవళిక ఇంకా వారి కుటుంబ సభ్యులు.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ప్రకృతి రమణీయత నడుమ కొండపై కొలువైన ఆలయం.
1: మేలుకోవయ్య శంకర
2: స్వయంభూగా విలసి వందల ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్రం.

0: ఆలయ విశేషాలు ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
3: అబ్బా అదిరింది.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం అభిరుచి. శ్రోతలకు ఉన్న స్నేహితులు, ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పట్టణం వినాలనుకుంటే మీరు త్వరగా పంపాల్సిన మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ 503-001. చిరునామా మరొకసారి అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ 503-001.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నవారు నిజామాబాద్ జిల్లా జగ్రంపల్లి మండలం పడకల గ్రామం నుండి కోరుతున్నవారు గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్ పద్మ ప్రమీల అనన్య సుదీప్తి అనూహ్య లత ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట బొంబాయి ప్రియుడు సినిమా కోసం ఎంఎం కీరవాణి సంగీత సరిధంలో చిత్ర అనుభవ బృందం పాడింది.

విన్న పాట పెదరాయుడు సినిమా కోసం. కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరిన వారు

నిజామాబాద్ జిల్లా జక్రపల్లి మండలం తొలికొండ గ్రామం నుండి కోరుతున్న వారు మంగళి అశోక్, లక్ష్మణ్, భూమేష్, ప్రభాకర్, శ్రీలత, బాలకృష్ణ, ఇంకా వారి మిత్రబృందం వీరందరి గురుపై ఈ పాట విన్నారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
6: తాతయ్య ఇది ఏం మొక్క?
7: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
6: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
7: ఎందుకు?
6: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
7: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
6: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
8: GRP జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
9: హ్యాపీ యానివర్సరీ డియర్.
10: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
9: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
10: ఏమీ కాలేదనే కదా నా బాధ.
9: అంటే
10: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
9: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
10: సంప్రదించండి.
9: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
10: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
9: ఫోన్ 08462253344.
8: GRP జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. GRP జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
11: ముఖాన్ మొటిమల
12: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: GRP జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

మీ ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజమా బతికిన సమయం 5:40. ఇప్పుడు విందాం సినీ గీతాలు.

వీళ్ల పాట రన్నదే సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. తర్వాతి విన్నయ్య పాట నేను శైలజ సినిమా కోసం పృథ్వీచంద్ర పాడిన పాట విన్నాము.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:00 కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ రాష్ట్రంలో అందుబాటులో ఉండడంతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2 నెలలైనా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్యం, పూర్తి పునరావాసం కల్పిస్తామని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. జీసీసీల రాకతో స్థానికంగా ఐటీ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి తెలంగాణను ఎంపిక చేసుకుందని మంత్రి వెల్లడించారు. ఈరోజు రాష్ట సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో జీసీసీ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదిరింది. రీజెనరాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ద్వారా రాబోయే సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై జలమండలి ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్తో కలిసి నగరంలో తాగునీటి సరఫరా, ట్యాంకర్ సేవలు, వర్షాకాల సన్నద్దతపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం నగరానికి రోజుకు 650 మిలియన్ గ్యాలన్ల నీరు అందుతోందని, భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా అదనంగా తీసుకురాలేకపోయిందని, ఇప్పుడు కేటీఆర్ నీటిపై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా నీటిని వృధా చేస్తే పెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టారు.

0: పడుతోందని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ దివ్యాంగుల స్వావలంబనకు అవసరమైన సహాయ ఉపకరణాలు, ఉపాధి అవకాశాలు ప్రభుత్వం అందిస్తోందని, పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకున్నారు. సికింద్రాబాద్కు చెందిన మనీష్ కుమార్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అద్భుతంగా మారిందన్నారు.
1: పేదవాళ్ల కోసం తెచ్చిన ఆయుష్మాన్ భారత్, హెల్త్ కార్డ్స్, పక్కా ఇల్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు కోట్లాది మంది జీవితంలో నిజంగా వెలుగులు నింపాయి. రోడ్లు, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ ఫాస్ట్ గా మారిపోయాయి. అంతేకాదు, వరల్డ్ లెవెల్ లో ఇప్పుడు ఇండియా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. చంద్రయాన్ సక్సెస్, G20 మీటింగ్స్ నిర్వహించిన తీరు చూస్తే ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూసేలా చేసిండు మోదీ గారు.
0: ప్రధానమంత్రి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు గాదె శ్రీనివాస్ అన్నారు.
2: ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇట్లాంటి ఎన్నో శ్లోకాలు తీసుకుని ఈ దేశం దిగుమతుల మీద ఆధారపడకుండా ఎగుమతులు చేసే దిశగా అడుగులేస్తున్నందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం సుభిక్షంగా కొనసాగుతుంది. ముఖ్యంగా రక్షణ వ్యవస్థగా ఇంత బలోపేతం అవడం ఈ దేశానికి చాలా ముఖ్యం.
0: ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా వంటి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ రూపురేఖలు మారాయని హైదరాబాద్ కు చెందిన శరత్ చారి అభిప్రాయపడ్డారు.
3: ఎన్డీఏ పాలనలో ఆర్థిక సంస్కరణలు రావడం జరిగింది. డిజిటల్ ఇండియా అని చెప్పేసి ఇవాళ యూపీఐ వినియోగించని భారతీయుడు అంటూ లేడు. ప్రతి ఒక్కరు కూడా రూపాయి సైతము యూపీఐ ద్వారా పంపించుకున్నటువంటి పరిస్థితిలో ఇవాళ దేశం ఉంది. జీఎస్టీ వస్తు సేవల పన్నులు కావచ్చు, అదేవిధంగా జన్ధన్ ఆధార్ మొబైల్ యాప్ ద్వారా కావచ్చు, మేక్ ఇన్ ఇండియా, ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చి ఆ మొబైల్స్, రక్షణ పరికరాలు మన దేశంలో తయారు చేయడం అనేది మోదీ పరిపాలనలో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సంస్కరణగా చెప్పవచ్చు.
0: నరేంద్ర మోదీ చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇందు భారతి అన్నారు.
4: డిజిటల్, జనాభా మరియు ప్రజాస్వామ్యం అనే త్రివేణి అభివృద్ధి చెందిన భారతదేశంగా 2047 దిశకు కొత్త ఊపును అందించాలని ఒక సంకల్పంతో ముందుకు సాగుతుంది. ప్రధానమంత్రి డిజిటల్, జనాభా మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ధన్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన మరియు ఎన్నో మహిళా కార్యక్రమాల ముందుకు సాగుతుంది.
0: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సంక్షోభ ప్రభావం ప్రజలపై పడకుండా మోదీ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని జనగామ పట్టణానికి చెందిన యువ వ్యాపారి పెద్దోజు జగదీష్ అన్నారు.
5: నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 12 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా పేద ప్రజలందరికీ సమర్థవంతంగా పరిపాలన నిర్వహించారు. ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడినప్పటికీ భారతదేశాన్ని అతలాకుతలం కాకుండా సమర్థవంతంగా నిర్వహించి ప్రజలని ఉన్నత స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా ద్వారా దేశం సాంకేతిక రంగంలో కొత్త మార్పు తీసుకొచ్చిందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సీతారాం నాయక్ అన్నారు.
6: ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడం ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమంగా నిలిచింది. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అనే లక్ష్యంతో ప్రధానమంత్రి మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగింది. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ఒక మహా ఉద్యమం తీసుకొచ్చారు. గ్రామాల్లో, పట్టణాల్లో కోట్లాది మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళల గౌరవం, ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలన పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతోందని కరీంనగర్ కు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి చొప్పరి జయశ్రీ తెలిపారు.
7: నూతన పార్లమెంటు భవన నిర్మాణం గాని, కాశీ కారిడార్ లాంటి వాటిని అభివృద్ధి చేయడంతో భారతదేశ సంస్కృతిని మరింత ఇమడింప చేయడం జరిగింది. అలాగే కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడము, ఎక్స్ప్రెస్ హైవేలు, హై స్పీడ్ రైల్వేలు, కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించడం, మౌలిక వసతులకు పెద్దపీట వేయడం జరిగింది.
0: భారత్ మాలా ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లాలో నిర్మించిన రహదారులతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా రవాణా సదుపాయం మెరుగుపడింది. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారితో ఆంధ్రప్రదేశ్, మహారాష్టకు సరికొత్త రవాణా మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ జాతీయ రహదారులు ఖమ్మం జిల్లావాసి డాక్టర్ మారంరాజు రంగారావు ఆకాశవాణితో మాట్లాడుతూ
8: హైదరాబాద్ కు వ్యాపార నిమిత్తంగాని అదే విధంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా అంతకుముందు చాలా చాలా సమయం పట్టేది 6 గంటల దాకా, అదంతా ఇప్పుడు జాతీయ రహదారులు ఏర్పడడం వలన ఆ సమయం సగానికి సగం తగ్గడం వలన ఎంతో మేలు జరుగుతుంది.
0: కొనుగోలు కేంద్రాల్లో 2 నెలలైనప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్యం, పూర్తి పునరావాసం కల్పిస్తామని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: अद्य पर्यन्तं प्रबलं प्रतिबद्धतां घोषितमस्ति। क्वाड देशाः अपि विधि प्रशासनस्य सार्वभौमत्वस्य प्रादेशिक अखण्डतायाः च रक्षणार्थं स्वस्य प्रतिबद्धतां पुनः दृढीकृतवन्तः। क्वाड विदेश मन्त्रिणां सभया संयुक्त वक्तव्ये उक्तं यत् क्वाड देशाः पश्चिम एशियायाः स्थित्यां चर्चयन् अस्मिन् क्षेत्रे वर्तमानस्य कूटनीतिक प्रयासानां समर्थनम् अपि च चिरस्थायि शान्तेः आशां च पुनः दृढीकृतवन्तः। नौपरिवहन अधिकारिणां स्वतन्त्रतायाः विषये संयुक्तराष्ट्रसङ्घस्य समुद्र विधि सम्मेलनस्य अन्क्लोस् इत्यस्य प्रतिबिम्बता अन्ताराष्ट्रिय विधि पालनस्य महत्वं होर्मुज जलसन्धिं तथा रक्तसमुद्रस्य माध्यमेन वैश्विक वाणिज्यस्य सुरक्षायाः अविराम प्रवाहस्य च महत्वं ते पुनरुद्घाटितवन्तः। भारत प्रशांत ऊर्जा सुरक्षायाः विषये स्वस्य वक्तव्ये भारतम् ऑस्ट्रेलिया जापान संयुक्त राज्य अमेरिका च सुशाक्रियमानं स्थिरं पारदर्शिकं सुरक्षितं स्थितिस्थापकत्वं च ऊर्जा आपणं सुनिश्चेतुं दृढ प्रतिबद्धतां पुनरुद्घाटितवन्तः। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। भारत अमेरिका देशौ अद्य महत्वपूर्णानां खनिजानां दुर्लभानां भूतत्वानां च आपूर्तिं खननं प्रक्रियां च सुरक्षितं कर्तुं प्रमुख द्वैपाक्षिक संरचनायां हस्ताक्षरं कृतवन्तौ। विदेशमन्त्रिणः डॉक्टर एस जयशंकरस्य अमेरिकादेशस्य विदेश सचिवस्य मार्को रूबियो इत्यस्य च मध्ये दिल्लीनगरे ऐतिहासिक समन्वयस्य आदान प्रदानम् अभवत्। विदेशमन्त्रिणा उक्तं यत् इयं संरचना स्थितिस्थापकान् विविधाः च आपूर्तिशृङ्खलाः सुदृढां करिष्यति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य ऑपरेशन सिन्दूर अभियानस्य समये सीमा सुरक्षाबलस्य भूमिकायाः प्रशंसाम् अकरोत्। सः अवदत् यत् अनेन सैन्यबलेन न केवलं सीमायाः रक्षणं कृतम् अपि तु सीमवर्ति जनपदेषु निवसतां जनानां मनोबलम् अपि वर्धितम्। सीमासुरक्षां पूर्णतया सुदृढां कर्तुं सीमासुरक्षाबलेन प्रशासनं नागरिकान् च संयोज्य चतुस्तरीय ग्रिड इत्यस्य निर्माणाय श्रीशाहेन विशेषम् अवधानं प्रदत्तम्। श्रीशाहः अवदत् यत् अद्य बीकानेर नगरस्य समीपे सीमासुरक्षाबलस्य सांचुपोस्ट इत्यत्र आयोजिते प्रहरी सम्मेलने सम्बोधयनासीत्। सः अवदत् यत् अस्याः चतुस्तरीय ग्रिड व्यवस्थायाः साहाय्येन सीमायाम् उद्भूतानां विभीषिकानां पूर्णशक्त्या प्रतिकारः भविष्यति। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः सिक्किम राज्यस्य त्रिदिवसीयायां यात्रायां गंगटोक नगरं सम्प्राप्तवती। स्वकीया यात्रावधौ राष्ट्रपतिः महिलानां कृते समर्पितं पिंक बस यानानां उद्घाटनं करिष्यति, यस्योद्देश्यं राज्ये सुरक्षितं सुलभं परिवहन सौकर्यं इत्यस्य परिष्कारः भवेत्। सा सिक्किम राज्यस्य समृद्धिं पारिस्थितिकं पुष्प परम्परां च द्रष्टुं रिड्ज पार्क इत्यस्य आर्केडियम् अपि गमिष्यति। पश्चात् दिने सा नामग्याल इंस्टीट्यूट ऑफ तिब्बतोलॉजी इत्यत्र गमिष्यति, यत् दुर्लभाः पाण्डुलिपीनां बौद्ध सांस्कृतिक कलाकृतीनां च संरक्षणाय प्रसिद्धः अस्ति। भारतं समेत्य समग्र विश्वात् कोटिशः जनाः अद्य साउदी अरेबिया देशे हज यात्रां कुर्वन्तः सन्ति। ह्यः पञ्चदिवसीय वार्षिक तीर्थयात्रायाः आरम्भः लक्षशः हज तीर्थयात्रिणः मीनानगरे रात्रिं व्यतीतवन्तः। अधुना ते अराफात क्षेत्रे मुख्य हज अनुष्ठानार्थं प्रार्थनार्थं च समागच्छन्ति। ते तत्र पूर्णदिनं यापयन्ति प्रार्थयन्ति च। तीर्थयात्रिणः निमरा मस्जिद इत्यत्र खुत्बाए हज अर्थात हज प्रवचनं श्रुतवन्तः। ततः सायंकाले ते मुजदलीफा नगरं प्रति प्रस्थानात् प्राक् अपराह्ने सायंकाले च संयुक्तरूपेण प्रार्थनां कुर्वन्ति। भारत ऋतुविभागेन अद्य दिल्ल्याम् उष्णतरङ्गस्य स्थित्यै पीतवर्णीया सञ्चेतना प्रदत्ता। राष्ट्रीय राजधान्याम उष्णतरंगस्य स्थितिः श्वः पर्यन्तं यथावदेव भविष्यति इत्यपेक्षते। यत्र अधिकतमं तापमानं 44 46 डिग्री सेल्सियस परिमितं यावत् भविष्यति। अद्य हरियाणायां चंडीगढ़े पूर्वी मध्य प्रदेशे पंजाबे उत्तर प्रदेशे विदर्भे तथा पश्चिम राजस्थान राज्ये च तीव्र उष्णतरंगस्य स्थितिः भविष्यति इति भारत ऋतु विभागेन पूर्वानुमितम्। अत्रांतरे अद्य श्वः दक्षिण पश्चिम प्रावृत कालः केरल राज्यं प्राप्स्यति इत्यपेक्षते। आईपीएल क्रिकेट क्रीडायाम अद्य प्ले ऑफ क्रीडायाः क्वालिफायर वन क्रीडायाम गुजरात टाइटन्स दलम गत विजेता रॉयल चैलेंजर्स बेंगलुरु दलम धर्मशालायाम सम्मुखी करिष्यति। क्रीडायाः आरंभः सायं 7:30 भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 కొరకు దరఖాస్తుల ఆహ్వానము. ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు స్వచ్ఛంద సంస్థలకు 2026 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ భారత ప్రభుత్వము ప్రదానం చేస్తున్నట్లుగా జిల్లా సంక్షేమాధికారి మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ శ్రీమతి డి పద్మ గారు ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక మరియు విజ్ఞాన నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభ పాటవాళ్ళు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ అవార్డులకు 5 నుండి 18 బాలబాలికలు అర్హులని తెలిపారు. అర్హులైనటువంటి బాలబాలికలు దరఖాస్తు చేయవలసిన వెబ్సైట్ www.awards.gov.inలో జూలై 31 దరఖాస్తు చేసుకోవాలని శ్రీమతి డి పద్మ, జిల్లా సంక్షేమాధికారి మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ వారు తెలియజేశారు.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఈ నెల 26న పసుపు వరి రైతుల మరియు ఎగుమతిదారుల అవగాహన సదస్సు, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ జిల్లాను ఎగుమతి కేంద్రంగా ప్రకటించిన కార్యక్రమానికి అవసరమైన చర్యలను అమలు చేయడానికి ఒక కాలపరిమితితో కూడిన ప్రచారాన్ని చేపడుతున్నారు. ఈ ప్రచారం 120 ప్రాధాన్య జిల్లాలను కవర్ చేస్తుంది మరియు వాటిలో నిజామాబాద్ ఒకటి. కొత్త ఎగుమతిదారుల సృష్టించడం, భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు జిల్లా స్థాయి ఎగుమతులను పెంచడం ద్వారా డిఈహెచ్ కార్యక్రమం కింద వేసిన సంస్థాగత పునాది పనులను కొలవగల ఎగుమతి ఫలితాలుగా మార్చడమే ఈ ప్రస్తుతం ప్రచారం యొక్క లక్ష్యం. ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన 26 ఉదయం 8:30 నుండి నిజామాబాద్ కలెక్టరేట్లో మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమం ప్రధానంగా జిల్లాలో పసుపు ఉత్పత్తిని ఎలా పెంచాలనే అంశంపై దృష్టి సారించి ఈ కామర్స్ ఎగుమతుల ప్రదర్శన, ట్రేడ్ కనెక్ట్ పోర్టల్, వరి, సోయాబీన్, మొక్కజొన్న మరియు పత్తి పంటల మార్కెట్ వైవిధ్యకరమైన ప్రదర్శనలు ఉంటాయి. ఈ విషయమై డీజీఎఫ్టి అధికారులు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఈ సమావేశానికి హాజరై వారి అభిప్రాయాలను ఉత్పత్తి పెంచే సూచనలు చెప్పడం జరుగుతుంది. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ గారు నిజామాబాద్ జిల్లాలోని రైతులు మరియు ఎగుమతిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విన్న పాట లవ్ స్టోరీ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడిన విన్నారు. విన్న పాటతో సినీ గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. కాసేపట్లో వింటారు

0: అశ్రావ్ వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో వ్యవసాయ సూచనలు రైతు సోదరుల కోసం.

0: కార్యక్రమంలో ముందుగా విత్తన వారోత్సవాల గురించి విందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి కనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ May 23 నుండి 30వ తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకొని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
0: ఇప్పుడు వినండి చెరకు కంది పంటలో వ్యవసాయ పనులు వివరాలు గురించి.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవి కాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క మోడెం తోటలు బాల్య దశలో ఎక్కువ సంఖ్యలో పిలకల అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపీ తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడత కూడా ఎక్కువగా ఉంటుంది. చెరకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవున చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. ఇనుప ధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేదిని మొక్కలపై పిచ్చికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. 1 లీటర్ నీటికి 10 గ్రాముల అన్నవేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచ్చికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక దశలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యం అవుతాయి. లోపం కనిపించిన తోటలకు 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే 1 ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ చొప్పున నేలలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈనెల ప్రక్కన కనబడుతుంది. ఈనెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనబడతాయి. మ్యాంగనీస్ లోపము నివారణకు 1 ఎకరాకు 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తొలుసు పురుగు ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పైరును ఆశించి బాల్యదశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్నజీవిని 1 ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతం పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్ళుగా పెట్టి వారం 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని ముఖ్యంగా బ్రూచిడ్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే 1 ఎకరాకు లీటర్ పెండామిథాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఊదా గడి జాతి కలుపు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో 1 ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పిఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజలాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే 1 ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రసార వివరాలు 3.12 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈరోజు మరియు రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ముందుగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ ధాన్యాలను ఆరబెట్ట పద్ధతి మరియు ఉపాధి అవకాశాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు ఆహార సాంకేతిక విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ సమరేన్ గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సన్నిహితాలు వింటారు. 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తా ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అలనాటి గీతాలు, మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రసరంలో ఉదయం 6 గంటలకు హిందీలో వార్తా ప్రసారం, 6:05కు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10కు భక్తిజనని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతలు వింటారు, 6:40కు సూక్తి సూచన వినిపిస్తారు జి ప్రకాష్ గౌడ్ గారు, 6:45కు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:00కు ప్రసార వివరాలు, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15కు ప్రభాతలహరి కార్యక్రమం ప్రసారం అవుతుంది ప్రబోధ గీతంతో, 7:30కు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ డి రమాదేవి గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:00కు ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:15కు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30కు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు శ్రోతలకు తన సహాయ సూచనలు తెలియజేస్తారు. 8:45కు సినీ గీతాలు వింటారు. 9:00కు హృదయ రాగాలు, 10:00కు 90 ఏళ్ళ ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి, 10:00
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఆర్కిడేరియం, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించారు. ఆర్కిడేరియం వద్ద గవర్నర్ ఓంప్రకాష్ మాథూర్, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, ఇతర ప్రముఖులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాతావరణ నియంత్రణ పద్ధతిలో వివిధ రకాల ఆర్కిడ్ పూల మొక్కలను ప్రదర్శించే ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఆమె సిక్కిం రాష్ట విశిష్ట పర్యావరణ వృక్ష సంపదను తిలకించారు. రేపు రాష్ట్రపతి నాథులా పాస్ను సందర్శించడంతో పాటు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పర్యటనలో చివరి రోజున ముర్ము సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పతకాన్ని బహూకరిస్తారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాజస్థాన్ బికనేర్ జిల్లా సంచు సరిహద్దు అవుట్పోస్టులో జరిగిన బీఎస్ఎఫ్ సైనికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాహ్య శత్రువులతో పాటు వారికి దేశం లోపల సహకరిస్తున్న అంతర్గత శక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత కోసం బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన 4 అంచెల రక్షణ వ్యూహం ఎంతో అవసరమని అమిత్ షా అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వ కార్యక్రమాలను కొనియాడుతూ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అమృతకాలంలో దేశం ముందంజలో దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యంగా నారీశక్తి, యువత, రైతన్నలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఉపరాష్టపతి తన వ్యాసంలో చక్కగా వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానుభావుల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్టపతి ఈ వ్యాసం ద్వారా పిలుపునిచ్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రగతి, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సభ్య దేశాలు సుదీర్ఘంగా సమీక్షించాయి. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి కె నాగరాజ్ నాయుడు వెల్లడించారు. సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ అనే 4 ప్రధాన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రులు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారని తెలిపారు.
2: The foreign ministers meeting has demonstrated the Quad's continued focus on practical cooperation and delivery-oriented initiatives that contribute to peace, stability, resilience and prosperity of the Indo-Pacific. At the end of the meeting, Quad partners have adopted 4 documents, a joint statement on the Indo-Pacific energy security and the Quad critical minerals initiative framework.
1: న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో

0: పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి స్థిరత్వానికి కీలకంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛ పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో క్వాడ్ దేశాలదే ప్రధాన బాధ్యత అని జయశంకర్ స్పష్టం చేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూరు సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్ సైన్యం స్థానిక యంత్రాంగం అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని అన్నారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాలుగు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల తదుపరి ప్రక్రియలు రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫయర్ వన్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్స్కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. రేపు మొహాలీలోని న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్లు పివి సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-18 తేడాతో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానిపై వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. మరోవైపు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడీ 26-28, 21-15, 21-13 స్కోరుతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్ చెన్ జీఈ జోడీపై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ టోర్నమెంటుకు సంబంధించిన అధికారిక లోగో, జెర్సీ, మాస్కట్ను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్

0: జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లే ఆఫ్ లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం కిసాన్ వాణి వ్యవసాయదారుల.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి. వివిధ ధాన్యాలను ఆరబెట్టే పద్ధతి మరియు ఉపాధి అవకాశాల గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రులు, ఆహార సాంకేతిక విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ సమ్రిన్ గారు తెలియజేసిన వివరాలు.
3: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం, కానీ పంటలు పండించడమే మాత్రమే కాదు, వాటిని సరిగ్గా నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం కూడా అంతే ముఖ్యం. ముందుగా మనం ఒక ప్రశ్న ఆలోచిద్దాం. రైతులు పండించిన పంటలో ఎంత శాతం వృధా అవుతుంది? చాలా సందర్భాల్లో పండ్లు, కూరగాయలు సరైన నిల్వ లేక పాడైపోతున్నాయి. ఇక్కడ ఆరబెట్టే పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పద్ధతులను ఉపయోగించి రైతులు తమ ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు, అలాగే అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. అంతేకాకుండా సీజన్లో చవకగా దొరికే పంట పదార్థాలు కూడా ఈ డ్రైయింగ్ ద్వారా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా సీజన్ లేనప్పుడు మనకి ఆ వస్తువులు ఉపయోగపడతాయి, లబ్ధి పొందవచ్చు. అసలు డ్రైయింగ్ లేదా ఆరబెట్టడం అనే పద్ధతి అంటే ఏమిటి? ఆరబెట్టడం లేదా డ్రైయింగ్ అనే పద్ధతి ప్రధాన సూత్రం ఏమిటంటే పంటలోని తేమ శాతం తగ్గించడం. తేమ తగ్గితే బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడం తగ్గుతుంది. దీనివల్ల పంటలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఉదాహరణకు మామిడి, మిరపకాయలు, టమాటాలు, ఆకుకూరలు వంటి వాటిని ఆరబెట్టి నిల్వ చేయవచ్చు. సరైన తేమ శాతానికి తగ్గిస్తే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవచ్చు, చాలా లాభాలు కూడా గడించవచ్చు. అంతేకాకుండా మంచి ప్యాకేజీ మెటీరియల్లో ఇవి ఎండబెట్టిన వస్తువులను నిల్వ చేయాలి, అలా కాకపోతే ఎక్కువ రోజులు ఉంచలేము. డ్రైయింగ్కి కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. మన గ్రామాల్లో చాలామంది రైతులు సూర్యకాంతిలో ఆరబెట్టే పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఇది చాలా చౌకగా ఉంటుంది, కానీ దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ధూళి, వర్షం, జంతువులు వల్ల నష్టం జరుగుతుంది, అలాగే నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా తేమ శాతం పూర్తి సమతుల్యంగా తీయడం అనేది కొన్నిసార్లు జరగకపోవచ్చు. వర్షాలు పడినప్పుడు ఈ పద్ధతి మనకి పూర్తిగా జరగకపోవచ్చు. ఇప్పుడు కొత్తగా కొన్ని సాంకేతిక పద్ధతులు వచ్చాయి. ఉదాహరణకు సౌర డ్రయర్లు, లేదంటే సోలార్ డ్రయర్స్ అని చెప్పవచ్చు. ఇవి సూర్యకాంతిని ఉపయోగించి పంటలను పరిశుభ్రంగా, వేగంగా ఆరబెడతాయి. వీటి ద్వారా పంటలు నాణ్యత మెరుగ్గా ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ డ్రయర్స్ కూడా వచ్చాయి. ఇవి కొంచెం ఖరీదైనవి అని చెప్పుకోవచ్చు. వీటిలో మనం ముఖ్యంగా చెప్పాలంటే మామిడి ముక్కలు, టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి డ్రై చేస్తే తర్వాత ఎప్పటికైనా వాడుకోవచ్చు. అంతేకాకుండా మెంతి ఆకు, కరివేపాకు లాంటివి కూడా నిల్వ చేయవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందింది ఆనియన్ రింగ్స్. ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి ఆరబెడితే ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. ఈ సోలార్ డ్రయర్స్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము 5 నుంచి 10 కేజీలు ప్రతిరోజు డ్రై చేసుకోవాలి అనుకుంటే ఈ సోలార్ డ్రయర్స్ 20,000 నుంచి 40,000 రూపాయల్లో మనకి కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి చిన్నపాటి డ్రయర్లు అని చెప్పుకోవచ్చు, ఇంట్లో కూడా వాడుకోవచ్చు దీన్ని. ఇలా కాకుండా ఒక 250 నుంచి 500 కేజీ వరకు ప్రతిరోజు డ్రై చేసుకోవాలి అంటే ఇది అగ్రో ఇండస్ట్రీస్ లేదంటే కొన్ని చిన్నపాటి ఇండస్ట్రీస్ వాడుకునేవి. ఇవి మనకి 3 నుంచి 8 లక్షల్లో కొనుగోలు చేసుకోవచ్చు. అలా కాకుండా 70 నుంచి 85 వేలల్లో కూడా కొన్ని వరకు మనకి సోలార్ డ్రయర్స్ ఉన్నాయి, అవి కూడా కొనుక్కోవచ్చు. అంతకాకుండా పెద్ద ఇండస్ట్రీ రూపంలో వాడాలి అనుకుంటే, 1 టన్ వరకు ప్రతిరోజు డ్రై చేయాలి అనుకుంటే 10 లక్షల రూపాయల డ్రయర్స్ కొన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఇండస్ట్రీ మోడల్లోనే పనిచేస్తాయి. ఇంతే కాకుండా డ్రయింగ్లో కొన్ని ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పద్ధతులు రైతులకి ఉపాధి ఎలా కల్పిస్తాయి. ఒక రైతు తన పంటను మాత్రమే కాకుండా ఇతర రైతుల పంటలను కూడా ఆరబెట్టి సేవలను అందిస్తే వాళ్ళు చాలా మటుకు లాభాలు కూడా గడించవచ్చు. ఉదాహరణకు ఒక గ్రామంలో సోలార్ డ్రయర్ ఏర్పాటు చేస్తే అది చిన్న పరిశ్రమలా మారుతుంది. గ్రామంలో ఉన్న మహిళలు కూడా ఈ పనిలో భాగస్వాములు కావచ్చు. ఇంతే కాకుండా డ్రయింగ్తో విలువ పెంపు లేదంటే విలువ జోడింపు కూడా జరుగుతుంది. అది ఎలాగా అనుకుంటే ఆరబెట్టిన పంటలను నేరుగా మార్కెట్లో అమ్మడం కన్నా వాటితో కొన్ని ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ఉదాహరణకు ఎండు మామిడి ముక్కలు, టమాటా పొడి, మిరప పొడి, ఆకుకూరల పొడి, ఇవి నగరాల్లో మంచి ధరలు అమ్ముడుపోతాయి. దీనివల్ల రైతులకు ఎక్కువ లాభం వస్తుంది. అలాగే డ్రయింగ్లో మార్కెటింగ్ అవకాశాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పటి కాలంలో ఆన్లైన్ మార్కెట్లు కూడా ఉన్నాయి. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మవచ్చు. అలాగే రైతు సంఘాలు ఏర్పడి కలిసికట్టుగా పనిచేస్తే మరింత లాభం పొందవచ్చు. ప్రభుత్వం కూడా ఈ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నాయి. రైతులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలి. సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులో కొన్ని సబ్సిడీ గురించి కొన్ని వివరాలు చెప్తాను, వినండి. వ్యక్తిగత సూక్ష్మ వ్యాపారవేత్త అంటే మైక్రో ఎంటర్ప్రెన్యూర్ వాళ్ళకి 35% వరకు సబ్సిడీ దొరకవచ్చు ఈ సోలార్ డ్రయర్స్ కొనుగోలులో. అలాగే స్వయం సహాయక సంఘాలు అంటే ఎస్ఎస్జీస్ అని చెప్తారు, వాళ్ళకి 30 నుంచి 40% పథకం ప్రకారంగా వాళ్ళకి సబ్సిడీ దొరకవచ్చు. అలాగే హార్టికల్చర్ విలువ ఆధారిత ప్రాజెక్టులు, వీటిని రాష్ట్రాన్ని బట్టి 40 నుంచి 60% వరకు సోలార్ డ్రయర్స్ కొనుగోలులో సబ్సిడీ దొరకచ్చు. ఈ ప్రక్రియలో వచ్చే సవాళ్ల గురించి కూడా ఒకసారి చర్చించుకుందాం. ప్రతి వ్యవస్థకు కొన్ని సవాళ్లు ఉంటాయి. పెట్టుబడి, శిక్షణ లోపం, మార్కెటింగ్ సమాచారం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. కానీ సరైన ప్రణాళికతో ఇవన్నీ అధిగమించవచ్చు. యువత ఈ రంగంలోకి వస్తే కొత్త ఆవిష్కరణలు కూడా తీసుకురాగలరు. వాళ్ళకి కొన్ని కొత్త పరిశ్రమలు పెట్టడం వల్ల అందరికీ ఉపాధి కల్పించే అవకాశం వస్తుంది, కల్పించవచ్చు కూడా. ప్రియమైన శ్రోతలారా, ఆరబెట్టే పద్ధతులు రైతులకు ఒక మంచి ఉపాధి మార్గం. ఇది కేవలం పంటలను కాపాడటమే మాత్రమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మన రైతులని అవకాశాన్ని గుర్తించి సాంకేతికతను ఉపయోగించి ముందు సాగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ నిజామాబాద్లో ఒక సౌర డ్రయర్ అంటే సోలార్ డ్రయర్ ఉంది. దీన్ని మేము పిల్లలకి ప్రాక్టికల్స్కి ఉపయోగపడడానికి వాడుతూ ఉంటాము. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళ కొంత ఆ పంట పదార్థాలు తెచ్చి కొన్ని ఆరబెట్టుకోవడానికి కూడా సౌకర్యం కల్పిస్తున్నాము. అది సుమారుగా 50 కేజీల కెపాసిటీ డ్రయర్ అది. అది మేము 1.5 లక్షల రూపాయలకి కొన్నాము. అది పూర్తిగా పిల్లలకి మేము వాడుతూ ఉంటాము. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాము. అంతేకాకుండా వాళ్ళ వస్తువులను అందులో డ్రై చేసి దానిలో వచ్చే లాభాలని వాళ్ళు గడించాలని మేము కోరుతున్నాము. దీనికి సంబంధించిన ఎటువంటి వివరాలు కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మీకు ఏమైనా కావాలనుకున్నా మాకు డైరెక్ట్గా సంప్రదించవచ్చు. ఇంతే కాకుండా కాలేజ్లో వివిధ రకాల ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆహారానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులు తయారు చేయడానికి వివిధ రకాల ఎక్విప్మెంట్స్, అంతేకాకుండా నిలువ ఉంచుకోవడానికి వివిధ రకాల ఎక్విప్మెంట్స్ కూడా మేము వాడుతున్నాము, పిల్లలకి చూపిస్తున్నాము. మీకు ఎవరైనా దాని గురించి తెలుసుకోవాలని అనుకున్నా, కొనుగోలు చేయడంలో ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా దానికి సంబంధించిన వివరాలు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా కొనుగోలు చేయడానికి ఏమైనా ఇబ్బందులు ఎదురైనా మా కొనుగోలుదారులను కూడా మేము వాళ్ళ వివరాలు మేము ఇస్తాము.
2: ఇంతవరకు మీరు వివిధ ధాన్యాలను ఆరబెట్టే పద్ధతి మరియు ఉపాధి అవకాశాల గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు ఆహార సాంకేతిక విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ సమ్రిన్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
4: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన

0: कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కాని కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
6: కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో ప్రధానంగా వాతావరణం పొడిగా ఉండి వడగాల్పులు వీచే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 38 నుంచి 43% మరియు మధ్యాహ్నం 16 నుంచి 35% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు అందించిన మార్కెట్ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. పసుపు కొమ్ము రకము క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట ధర 15,339 రూపాయలు, కనిష్ట ధర 9,800 రూపాయలు, మోడల్ ధర 12,500 రూపాయలు. పసుపు కోళ్ల రకము క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట ధర 12,869 రూపాయలు, కనిష్ట ధర 8,009 రూపాయలు, మోడల్ ధర 10,511 రూపాయలు. పసుపు చూర రకము క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట ధర 10,550 రూపాయలు, కనిష్ట ధర 7,011 రూపాయలు, మోడల్ ధర 8,020 రూపాయలు. ఇంతవరకు మీరు మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సేంద్రియ పసుపు సాగు విధానం మరియు యాజమాన్య పద్ధతుల గురించి. మోర్తాడ్ మండల షెట్పల్లి గ్రామ రైతు గంజాల అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామ రైతు సేంద్రియ వ్యవసాయం చేస్తున్న గంజాల అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి ప్రస్తుతం పసుపు విత్తన శుద్ధి, నేల తయారీ, అదేవిధంగా 30 రోజుల్లో నాటిన తర్వాత రైతు సోదరులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అశోక్ గారు.
7: నమస్కారం సార్.
6: అశోక్ గారు, మరి పసుపు నాటే ముందు నేల తయారీ విషయంలో మరి రైతు సోదరులు ఎట్లాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి, మరి ఎట్లాంటి సన్నాహాలు చేసుకోవాలంటారు?
7: ముందుగా పసుపు పండించే రైతులకు నమస్కారం. నేల తయారీ అంటే మనము 2 నెలల ముందుగానే ఫ్లవ్ వేసి లేవల్ చేసి రెడీ ఉంచుకుంటున్నాం. ఈ లేవలింగ్లో ప్రధానంగా వర్షం పడ్డప్పుడు కానీ, మనం నీటి తడులు పెట్టినప్పుడు కానీ నీరు నిల్వ ఉండకుండా నీరు బయటకు వెళ్ళిపోయేటట్టు ఏటవాలుగా చేసుకోవాలి. దీని ద్వారా ముందు వచ్చే దుంపకుళ్ళు, దుంప ఈగ, దోమల్ని అరికట్టవచ్చు. ఇది ఎలా అంటే, మేము కొన్ని సంవత్సరాలుగా గమనించింది మన దుక్కులలో మూలలకి, అంటే ఒక గుడ్డంలో మూలలకి ట్రాక్టర్ నాగల ద్వారా దున్నడం వల్ల బొందలు అవుతాయి. ఆ బొందల్ని పై పైన కూడిపేస్తాం. ఇప్పుడు అవి ఒక 2-3 వర్షాలు పడగానే మళ్ళీ యథావిధిగా మూలలకు, ఒడ్ల పొన్న, లేకపోతే సంటారు ఎక్కడనో గుంతల్లాగాయి నీళ్ళాగడం స్టార్ట్ అవుతుంది. ఒకటి రెండు వర్షాలకి భూమిలోకి నీరు మొత్తం ఇనికిపోతుంది. ఒక నాలుగైదు వర్షాల తర్వాత నీరు ఆగడం అనేది స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా మురుగు తయారవుతుంది. మురుగు ఉంది అంటే దోమలు వచ్చేస్తాయి. ఆ దోమతోని ఆ దోమగుడ్లు పెట్టడము, దుంప ఈగ తయారు కావడము, ఇవన్నీ సమస్యలు వస్తాయి. తర్వాత ఆ సమస్యలు రాకుండా అంటే అవి వచ్చిన మందులు ఉన్నాయి, చల్లేస్తాం, స్ప్రేలు కొట్టేస్తే పోతాయంటే గత సంవత్సరం పంట దిగుబడిలో ఇంచుమించు రైతులందరూ గమనించే ఉంటారు. పసుపు వెళ్ళిన వాళ్ళకి అధిక దిగుబడి వచ్చింది, దుంపకూళ్ళు వచ్చిన వాళ్ళకి పూర్తిగా చాలా తక్కువ దిగుబడి, 10% కూడా రాలేదు. అలాంటి పరిస్థితి రాకుండా మనం నేల తయారీని ముందుగానే చేసుకుంటే, అంటే ఇలా గుంతలు లేకుండా నీళ్ళు ఆకుండా, సరే ఇప్పుడు టైం లేదు, రేపు ఎల్లుండి వర్షాలు పడతాయి, విత్తనాలు నాటేస్తాం, నాటేసిన తర్వాత నీరు నిల్వ ఉంటే ఒక రెండు మూడు వర్షాలు పడిన తర్వాత పసుపు తోటలో పూర్తిగా తిరిగి చూసుకొని నీరు నిల్వ ఉంటే మట్టుకు ఖచ్చితంగా ఈ బోజల ద్వారా కానీ కాలువ ద్వారా కానీ తీసి బయటకు పంపించాలి. పంపించకుంటే మట్టుకు 99% దుంపకుళ్ళు దుంప ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం చాలామంది రైతులు 3G 4G అని మెట్లాదిలని చాలా విపరీతంగా జల్లినారు, అయినా 90% మందికి రోగం ఆగలేదు. ఇది రోగం రాకుండా మనం నేల తయారీని నీళ్లు నిల్వ ఉండకుండా తయారు చేసుకుంటే ఈ మందులు జల్లే అవసరం రాదు, పంటను కాపాడుకోవచ్చు. మరియు ముఖ్య విషయం ఏంటంటే మన గత 30-40 సంవత్సరాల క్రితం మన పెద్దలు పండించినప్పుడు ఏ మందులు వేయలేకుండ్రి, అప్పుడు చాలా దిగుబడి వచ్చేది, చాలా వాసన, పసుపు ఉడకబెడితే దాని దగ్గర ఉంటే మనం ఉండలేకపోయేంత అరోమా వాసన ఉండే. ఈ మందులు ఎక్కువ జల్లడం వల్ల ఆ అరోమా కలరు అన్నీ మెడిసినల్ వాల్యూ అంటే ఔషధ గుణాలు అన్నీ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు అనేది క్యాన్సర్కు మందు పసుపు అని, ఇప్పుడు మొత్తం మందులతో పండించిన పసుపు తినడానికి భయపడుతున్నారు జనాలు. అలాంటి పరిస్థితి వచ్చింది. మనం కూడా రైతులను తింటున్నాం, మన ఇంటిలో వాళ్ళు మనము అందరం అనారోగ్యం పాలవుతాం కాబట్టి అధిక దిగుబడులకు ఆశపడి విపరీతమైన మందులు వాడకుండా మనం ఎలాగో చెరువు మట్టి కానీ పశువులేరుగా

0: ని ఎక్కువ వాడతాం కాబట్టి చిన్న జాగ్రత్తలు, నీళ్లు నిల్వ ఉండకుండా టయానికి మొక్కకి బలమైన ఎరువు వేయడం వల్ల అధిక దిగుబడి సాధించుకోవచ్చు, పంట మంచికి చేతికొచ్చే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు రైతు సోదరులకు రసాయనాలు తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు ఆలోచించాలని సలహా ఇచ్చారండి. మరి రైతు సోదరులు కొంతమంది అయినా సరే ఈ ఆలోచనని చేసి మరి ఈ సంవత్సరం నుంచైనా వాళ్ళు అవలంబిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి అశోక్ గారు, మరి ఈ విత్తన శుద్ధి విషయానికి వచ్చేసరికి చాలామంది రైతులు చాలా రకాలుగా పాటిస్తారని తెలుస్తుంది కదండి, మరి ఈ విత్తన శుద్ధిలో మరి రైతులు మరి ముఖ్యంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు మంచి దిగుబడిని సాధించాలంటే?
0: ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు నేలలో అంటే పసుపు తోటలో నీరు నిలవడం ఒక ఎత్తు అయితే, మనకి విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల కూడా దుంపకుళ్ళు కానీ అన్ని రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. మర్రి ఆకు తెగులని, ఆకుమచ్చ తెగులని ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. మనకు ప్రధాన సమస్య ఏంటంటే విత్తన నిల్వ చేస్తాం, తర్వాత ఇప్పుడు ఒక వర్షం పడగానే తొందరగా ముక్కలుగా చేసి ట్రాక్టర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంత ఉందంటే ఎడ్లతోని బోజగొట్టి తర్వాత ఏదో చేసే వాళ్ళం, ఇప్పుడు 2-3 గంటల్లో ఎకరాలు అయిపోతుంది కాబట్టి ఆ తొందరలో విత్తన శుద్ధి చేయట్లేదు. కావున విధిగా ఒకరోజు ముందుగానే విత్తన శుద్ధి చేసుకొని నాటడం వల్ల చాలా వట్టుకు మొక్క నుంచి వచ్చే వేరు ద్వారా వచ్చే రోగాలను ఆపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైకోడర్మా విరిడి చాలా ఇప్పుడు అన్ని మందుల షాపులలో దొరుకుతుంది, అగ్రికల్చర్ ఏవో ఆఫీసులలో కూడా ఉంటుంది, మనకు నిజామాబాద్లో బీసీ ల్యాబ్లో ఉంటుంది. ఒక డ్రమ్ములో కడాయిలో 1/2 కేజీ వేసి దాంట్లో నీళ్లు పట్టి గంపల్లో కోసిన దాన్ని 1-5 నిమిషాల ఉంచి తీస్తే సరిపోతుంది. గంటలు ఉంచేంత అవసరం కూడా పడదు, ఎందుకంటే మనం ముక్కలు కట్ చేసినప్పుడు దాంట్లో వచ్చిన శిలీంధ్రాలన్నీ పోవడానికి. ఇంకొక పాత పద్ధతి ఏంటంటే మనం విత్తనం నిల్వ ఉంచేటప్పుడే భూమిపైన వేపాకు పరిచి విత్తనం కుప్పపై పూర్తిగా వేపాకు పరిచిన తర్వాత పైనుంచి పసుపు ఆకులు కానీ వేరే ఆకులు వరిగడ్డి కానీ సొప్ప అని వేయడం వల్ల కొద్ది వరకు శుద్ధి అవుతుంది. అలా రైతులు చేయట్లేదు కాబట్టి విత్తన శుద్ధి అనేది మాత్రం టైం కేటాయించుకొని కంపల్సరీ చేయడం వల్ల చాలా మట్టుకు తెగుళ్ళు ఆపుకునే అవకాశం ఉంటుంది.
1: మరి రైతు సోదరులు విత్తన శుద్ధిని ఖచ్చితంగా చేయాలి, చేసి మరి మంచి పంటను సాధించాలండి. అశోక్ గారు, మరి విత్తన శుద్ధి చేసిన తర్వాత నాట్లు అయిన తర్వాత మరి పసుపు పంటలో మొదటి 30 రోజులు రైతులు ఎట్లాంటి చర్యలు చేపట్టాలండి?
0: పసుపు నాటినాక 20-25 రోజుల వరకు మొలక పైకి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే ఒక కంపెనీ కలుపు మందు వచ్చింది, అన్ని కంపెనీలలో ఉన్నాయి, దాన్ని ఒకసారి స్ప్రే చేస్తే ఏ కలుపు ఉండదు. గత సంవత్సరం కొద్ది మంది రైతులు అది స్ప్రే చేయడం వల్ల పసుపు మొక్కలు లాత మొక్కలు చనిపోయినాయి కూడా. మనం డోస్ ఎక్కువేసేసి కొట్టేస్తారు, ఎందుకంటే కలవద్దు కలుపు మొలక రావద్దు అని. వాస్తవంగా ఏంటంటే పాత పద్ధతిలో మనం పసుపు నాటినాక 40-45 రోజుల లోపల ఎద్దు నాగలితో అంతర్కృషి చేసేది. అప్పుడు భూమి కిందిది పై మర్రేసి కలుపుకొచ్చిన వేర్లు కలుపు అంతా మొక్కను కప్పేసి మల్చింగ్ లాగై అంతా చనిపోతుండే. ఇప్పుడు మనకు అవకాశం లేక కూలీల కొరత వల్ల, ఈజీ అగ్రికల్చర్ వల్ల విపరీతంగా అంటే 100 ml కొట్టేది ఉంటే ఒక్కొక్కరు 1/2 లీటర్ కొట్టేస్తుర్రు. దాని ద్వారా నేల ఆరోగ్యము, పంట పసుపు దిగుబడులు కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఎక్కువ కలుపు ఉన్నప్పుడు వాళ్ళు 2-3 సార్లు డోజు కొట్టడం వల్ల పసుపు మొక్కలు చనిపోతున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు ఇంతకుముందు మనం ఎవరు పసుపుకు గడ్డి మందు కొట్టేది కాదు, కానీ కూలీల కొరత వల్ల ఏదో ఈజీ అగ్రికల్చర్ వల్ల చాలామంది రైతులు కొడుతురు, కొద్దిమంది ఏమో కలుపు తీస్తుర్రు. మనం 30-35 రోజుల లోపల కంపల్సరీ కలుపు అనేది పూర్తిగా తీసేసుకుంటే మళ్ళీ కలుపు వచ్చేది తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రధాన సమస్య కలుపు. తర్వాత 40 రోజులకి ట్రైకోడర్మా విరిడి, వేపిండి, వర్మి కంపోస్టు అలాంటివి కలిపి పెట్టి ఒకసారి ఒక ఎకరానికి జల్లేసుకుంటే 40 రోజుల్లో భూమిలో చెడు చేసే శిలీంధ్రాలు తినేస్తాయి. ఇదే టైంలో భూమి పదన ఉండి మంచిగా పనిచేస్తుందని 3G, 4G, 10G గొలకలు చల్లేస్తుర్రు. దీని ద్వారా ఏమవుతుందంటే మిత్ర పురుగులు, నట్టలు అన్నీ చనిపోయి భూమిలో బలం కూడా, అంటే మనకు ఎరువు వేసినాక మిత్ర పురుగులు ఉంటేనే అవి మట్టిని తిని ఎరువుని తిని లగి బలం ఇస్తాయి. అవి చనిపోవడం వల్ల కూడా పసుపు దిగుబడిలో ప్రభావము, క్వాలిటీలో ప్రభావము, ఎరోమా, కలరు అన్నీ చాలా మట్టుకు చేంజ్ అవుతున్నాయి. సాధ్యమైనంత వరకు మనుషులతో కలిపి తీయడం అనేది బెస్ట్. కానీ ఎందుకంటే కూలీలో కొరుతుంది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వము ఉపాధి హామీ కూలీల్ని అనుసంధానం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం.
1: మరి అశోక్ గారు, మీరు ఇచ్చిన సూచనలు రైతు సోదరులు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మీరు దాదాపుగా 13 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు కదండి, మరి పసుపు పండించడంలో మీరు ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అదేవిధంగా రసాయనం వాడి పసుపును సాగు చేస్తున్న రైతులు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? మీ అనుభవాలు కొన్ని రైతు సోదరులకు పంచుకోండి.
0: పసుపు పంటలో ప్రధాన సమస్య దుంపకుళ్ళు, దుంప ఈగ. ఈ దుంపకుళ్ళును ఒకదాన్ని అరికట్టగలిగితే దిగుబడి సాధించుకోవచ్చు. గత సంవత్సరం కొంతమంది రైతులు 3G, 4G ఎంత చల్లినా దుంపకుళ్ళు ఆగలేదు, చాలా మట్టుకు నష్టపోయారు. అయితే నా సలహా ఏంటంటే వేప పిండిని నీటి ద్వారా ఇవ్వడం వల్ల, ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఏమని చెప్తారంటే ఈ పొడి తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపి ట్రెంచింగ్ చేయి, అంటే పంపుది మూత ఇప్పి మొక్క మొదట్లో పైపు ద్వారా పట్టడం వల్ల తగ్గుతుంది అనేది అదొక సిస్టమ్ చెప్తారు ఇలా వాడాలి అని. మేము కూడా అదే పద్ధతిలో వేప్పిండి, ఇంగువ నానబెట్టిన నీళ్ళని డ్రిప్ ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఇవ్వడం వల్ల చాలా మట్టుకు దుంపకుళ్ళు ఆగింది. రెండవది ఏంటంటే మనకి వర్షాలు అధికంగా ఉన్నప్పుడు పసుపు పంటకి నీళ్లు పెట్టాం కాబట్టి ఆ టైంలో ఈ డ్రెంచింగ్, అంటే పంపులో నీళ్లు పోసుకొని దాన్ని మూత ఇప్పి మొక్క మొదట్లో పట్టడం అనేది, ఈ వేప పిండి, ఇంగువ కలిపిన ద్రావణాన్ని అంటే ఒక 200 లీటర్లకి 50 కేజీల ప్యూర్ వేప పిండి, అంటే చెక్క పుట్ట అలా కల్తీ లేనిది, మరి 1 కేజీ ఇంగు వేస్తే ఇది మనకు 2 నుంచి 3 నెలల వరకు దీంట్లో నుంచి 10 సార్లు లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని గనక, నీరుని గనక, ఈ కషాయాన్ని గనక మనం నీటి ద్వారా ఇస్తే బెస్ట్. ప్రతిసారి ఇవ్వలేం, వర్షాలు పడుతున్నాయి చేనులోకి పోలేం, అలాంటప్పుడు దుంపకుళ్ళు చాలా అవుతుంది అనుకున్నప్పుడు ఈ 200 లీటర్లని స్ప్రే చేయడం ద్వారా అరికట్టవచ్చు. సరే 80 నుంచి 85 రోజులు వయసు వచ్చే వరకు మొక్కజొన్న అంతరపంటగా వేసినప్పుడు చాలా ఎత్తుగా అయి స్ప్రే చేయడం కష్టమవుతుంది కాబట్టి డ్రిప్ ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఈ 200 లీటర్ నీళ్ళని, వేప పిండి, ఇంగువ కలిపిన నీళ్ళని ఇవ్వడం వల్ల వారానికి ఒకసారి ఇచ్చినా మనకి 200 లీటర్లో 50 కేజీల వేపిండి, ఇంగువ అనేది ఒకసారి రాదు, 10-12 సార్లు దాని నుంచి లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని ఇవ్వడం వల్ల ఒకసారి ఈరోజు నీటి ద్వారా ఇచ్చేసిన మళ్ళీ దాంట్లో నీళ్ళు నింపడం అలా చేయడం వల్ల 10-12 సార్లు వస్తుంది. మళ్ళీ మనం మొక్కజొన్న తీసేసిన తర్వాత ఇదే రిపీట్ ఇంకోసారి చేస్తే ఈసారి 10 నుంచి 20 మంది రైతులకి ఇది వాడిపించినాం, చాలా మందికి మంచి రిజల్ట్ ఉంది. కాబట్టి మీకు కూడా వీలైతే వాడవచ్చు, నమ్మకం లేకపోతే మనమేం చేయలేము. ఎందుకంటే ఇది పనిచేస్తుందా చేయదా, ఇది కొంచెం రిస్క్తో కూడుకుంది. ఎందుకంటే నానబెట్టాలి, ఒక రోజు తర్వాత వాడాలి. మనకేంటంటే ఈ మంది ఇస్తే తీసుకువచ్చాలి పంట, అన్నీ ఆరోగ్యంతో మన ఆరోగ్యం కూడా పాడాయి. మీరు కూడా ప్రయత్నం చేయండి అని.
1: అదేవిధంగా మీ అనుభవాలు రైతు సోదరులకు పనికొస్తాయని ఆశిద్దామండి. మరి రైతు సోదరులు వీటిని టైంచి రైతు సోదరులు

సేంద్రియ పసుపు సాగు విధానం మరియు యాజమాన్య పద్ధతుల గురించి మోర్తాడ్ మండల షెడ్పల్లి గ్రామ రైతు గంజల్ అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.

0: వ్యక్తిగత ఆదాయం లభించి అవకాశాలు పెరిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని రకాల నైపుణ్య శిక్షణను ఇప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకు వివరంగా తెలియజేస్తున్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి చిలుక కృష్ణ గారు. నమస్కారం సార్.
1: నమస్తే మేడం.
0: సార్, ముందుగా చెప్పండి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే ఏమిటి?
1: మేడం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఏర్పాటు చేసిన స్కీమ్. దీనినే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు.
0: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది?
1: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది గతంలో 1993లో ప్రధానమంత్రి రోజర్ యోజన అనే ఒక పథకము మరియు 1995లో ఉన్న REGP రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒక పథకం, ఈ రెండు పథకాలను కలుపుతూ ప్రధానమంత్రి ఎంప్లాయ్ జనరేషన్ స్కీమ్ కింద PMEGP పథకాన్ని 2008 ఆగస్టు 15న గౌరవ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది.
0: ఓకే సార్, మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు, చేతి కళాకారులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడంతో పాటు మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ల డెవలప్మెంట్ చేయడం కోసం గ్రామాల్లో పట్టణాల్లో సబ్సిడీ కింద ఈ యొక్క PMEGP స్కీమ్ కింద ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటారు. బాగుంది సార్. మరి ఈ పథకానికి ఎవరు అర్హులంటారు? ఇంకా వారి వయస్సు ఎంతవరకు ఉండాలంటారు?
1: ఈ పథకానికి ముఖ్యంగా ఇండియన్స్ అయి ఉండాలి, భారతదేశంలో ఉంటూ భారతీయులై ఉండాలి. వాళ్ళ వయస్సు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. మరియు దీనికి మినిమం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. మరియు వీళ్ళు ఆధార్, పాన్ కార్డ్, EDP సర్టిఫికేట్ పొంది ఉండాలి.
0: EDP సర్టిఫికేట్ అన్నారు కదండి సార్, EDP సర్టిఫికేట్ అంటే ఏంటి సార్?
1: EDP సర్టిఫికేట్ అనగా ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో నిరుద్యోగులు కానీ చేనేత వృత్తి వారు కానీ వాళ్ళకు సంబంధించిన రంగాన్ని ఎంచుకొని ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళకు బహుకరించే సర్టిఫికేట్ ని EDP సర్టిఫికేట్ అంటారు.
0: బాగుంది సార్. మరి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? దానికి అవసరమైన పత్రాలు ఏమిటి సార్?
1: ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులలో మనకు కావలసిన లోన్ గురించి ముందుగా సంప్రదించాలి. మన యొక్క ప్రాజెక్ట్, మనం ఎలాంటి మైక్రో యూనిట్ ఏర్పరుచుతున్నామో వాళ్లకు తెలియజేసి ఆ మైక్రో యూనిట్ ని ఏర్పరచుకోవడానికి ఎంత అవుతుంది, దాని ద్వారా మనకు ఎంత లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సంబంధిత బ్రాంచ్ మేనేజర్ కు మరియు ఫీల్డ్ ఆఫీసర్ కి చూపించడం ద్వారా వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని బట్టి లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో PMEGP సైట్లో ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
0: ఈ పథకాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి వెబ్సైట్లను ఉపయోగించుకోవాలో చక్కగా తెలియజేశారు సార్. మరి లోన్ అన్నారు కదా, ఈ పథకం కింద ఎంతవరకు రుణ సహాయం లభిస్తుంది, దానికి వడ్డీ రేటు ఏ విధంగా ఉంటుంది సార్?
1: మేడం, ఈ పథకం అనేది 2 రకాలుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సపరేట్గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు స్థాపించబోయే మైక్రో యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అని 2 కేటగిరీలుగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అప్ టు 10 లాక్స్ నుంచి అప్ టు 50 లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే సర్వీస్ సెక్టర్లో మినిమం 5 లక్షల నుంచి మాక్సిమం 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
0: పట్టణ ప్రాంత నిరుద్యోగులకు మరియు గ్రామీణ

0: అత నిరుద్యోగులకు ఎలాంటి రుణ సదుపాయం ఎంతవరకు అందుతుందో చక్కగా వివరించారు సార్.
1: మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీ వస్తుందా? ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తుంది?
2: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది సబ్సిడీ లింక్డ్ స్కీమ్. ఈ పథకం పెట్టడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించడం ద్వారా మైక్రో యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం. దీని ద్వారా వచ్చే సబ్సిడీ మనం పెట్టుకున్న మైక్రో యూనిట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి మినిమం 15% నుంచి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మనము పట్టణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెట్టడం ద్వారా మినిమం జనరల్ కేటగిరీకి 15%, అదే ఎస్సీ ఎస్టీ మహిళా హిల్ ఏరియా ప్రాంతాల్లో ఉండే వారికి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు వాళ్ళు మైక్రో యూనిట్ పెట్టడం ద్వారా జనరల్ కేటగిరీకి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే మహిళా ఎస్సీ ఎస్టీ హిల్ ఏరియాలో నివసించే వారికి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది.
0: సబ్సిడీ అనేది పట్టణ ప్రాంత మరియు గ్రామ ప్రాంత ప్రజలకు వేరువేరుగా ఉంటుందంటారు.
1: చక్కగా తెలియజేశారు సార్. మరి ఒకవేళ అంతకు ముందే వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి, అంటే ఆ పాత వ్యాపారానికి రుణం అందే అవకాశం ఉందా?
2: ఉంటుంది మేడం, తప్పకుండా. ఇంత ముందుకు ఎస్టాబ్లిష్డ్ అయిన మైక్రో యూనిట్స్ ని కొనసాగించడానికి మరియు వాటిని అప్గ్రేడ్ ఇంకా మెరుగుపరచడానికి కావలసిన ఫైనాన్స్ని సంబంధిత మైక్రో యూనిట్ డెవలప్ చేయడం కోసం ఎంతైతే క్యాపిటల్ అవసరం ఉంటుందో దానికి తగినట్టుగా మరికొంత పిఎంఈజీపీ పథకం కింద రుణం మంజూరు చేయడం జరుగుతుంది.
0: ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు?
2: ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన కొన్ని ఎంటర్ప్రైజెస్కు మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. అందులో ఎస్హెచ్జీలు, చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ముఖ్యంగా అగ్రో ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఫారెస్ట్ బేస్డ్ సర్వీసెస్, మినరల్ బేస్డ్ సర్వీసెస్లలో ఈ యొక్క పిఎంఈజీపీ పథకం యొక్క సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ల ఆధ్వర్యంలో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని నడిపించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గతంలో 2021-22 సంవత్సరాలు గాను పంచవర్ష ప్రణాళిక ప్రకారం 13,554 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దీనివల్ల 400,000 యూనిట్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్కు 8 మంది చొప్పున 32,00,000 మందికి ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సందర్శించి మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఈడిపి సర్టిఫికేట్ను జత చేస్తూ మీరు పెట్టదలుచుకున్న యూనిట్ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్లు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే అది రన్ అవుతుందా లేదా అనే దాని మీద విచారించి దానికి తగినట్టుగా ఎంత క్యాపిటల్ కావాలి మరియు అందులో మనం ఎంతవరకు ఓనర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకసారి బ్యాంక్ నుంచి మనము ప్రాజెక్ట్ రిపోర్టు అప్రూవ్ చేయించుకొని బ్యాంక్ నుంచి లోను వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలోని ఆన్లైన్ సెంటర్ ద్వారా పిఎంఈజీపీ సైట్లో మన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఆధార్ పాన్ కార్డు ఉపయోగించి మనం లోన్కు అప్లై చేసుకోవడం ద్వారా సంబంధిత యూనిట్ శాంక్షన్కు కావలసిన లోను మంజూరు చేయబడుతుంది.
1: సార్, మరి ఉదాహరణగా తీసుకుంటే ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణం తీసుకున్నారనుకోండి, ఎంతవరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది? సబ్సిడీ ఎంతవరకు వస్తుంది?
2: మేడం, పిఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నప్పుడు దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు. ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా ఇచ్చే లోన్. ఈ లోన్లో బ్యాంక్ టు బ్యాంక్, ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ఆ బ్యాంకు నిర్ధారించుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది. సామాన్యంగా 11-12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్న లోన్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో మన లోన్ అనేది 2 కేటగిరీలుగా చేయబడడం జరుగుతుంది. మన ప్రాజెక్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా లేదా సర్వీస్ సెక్టారా అని నిర్ధారించుకున్నాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఓనర్ కాంట్రిబ్యూషన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్ వాళ్ళు లోన్ రూపంలో అందిస్తారు. ఆ విధంగానే సర్వీస్ సెక్టార్లో కూడా మనం మినిమం ఓనర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ పోను, మిగిలిన అమౌంట్ని బ్యాంక్ లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
0: తీసుకున్న రుణానికి ఎంతవరకు వడ్డీ పడుతుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొదలైన అంశాల గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్.
2: థ్యాంక్ యూ మేడం.
3: మీరింతవరకు ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు సమయం 8:00.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నారు. నిజామాబాద్ ఇందిరానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, సాయిభూషణం, జాహ్నవి, పల్లవి, మౌనిక, శ్రీనిధి, రాజేష్ ప్రసాద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట శుభాకాంక్షలు సినిమా కోసం ఎస్పి బాలు గారు పాడిన పాట విందాం.

విన్న పాట తమ్ముడు సినిమా నుండి పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి కోరినవారు జాబ భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, జగదీష్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మ, హర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కరణ ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలతో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు వాటి పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు సలహాలు, సూచనలు తెలియజేస్తారు. రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కరణ ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు సలహాలు, సూచనలు తెలియజేస్తారు. రేపు ఉదయం 8:00 గమనిక విన్నారు.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 6 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. వింటున్న కార్యక్రమం అభిరుచి, శ్రోతలకు ఉన్న స్నేహితాలు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ ఉత్తరాలు పంపిస్తున్న మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, 503-001. చిరునామా మరొకసారి, అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, 503-001.

కార్యక్రమంలో ఉత్తరాత్ పాటను కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, కృష్ణ, సూర్యకళ, చంద్రకళ, రవీందర్, సాయిప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, భానుశ్రీ, భవ్యశ్రీ, శోభారాణి, అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట దృశ్యం. సినిమా కోసం కార్తీక్ పాడిన పాట విందాం.

శ్రోత, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం అభిరుచి. శ్రోతలు కోరిన సినీ గీతాలు కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోనపల్లి గ్రామం నుండి కోరుతున్నవారు గట్టడి శ్రీనివాస్, నారాయణ, బోచ్కర్ శ్రీ ఆదిత్య, శ్రీ అద్వైత్, చౌల్ శ్రీకాంత్, శిరీష, విరించి, విధాత్రి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరిన పాట పన్నండి కాపురం సినిమా కోసం ఘంటసాల బృందం పాడింది. వీరందరి కోరికపై ఈ పాట విందాం.

శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 8:45 మెడికార్ హాస్పిటల్ నిజ

ద్వారి ప్రాజిత కల్పసమవుతుంది. ఇందులో చెవిలో చీము, ముక్కులో రక్తం, గొంతులో సమస్యల గురించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ అలోక్ రౌటి గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు రేపు ఉదయం 8:45

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట. ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా కోసం కళ్యాణ్ మలిక్ సునీత పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరినవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి కోరుతున్నవారు భరత్ లాల్, భారతీబాయి, జ్యోతి, అంజలి, లక్ష్మీ ప్రసాద్, నందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాహ్నవి, పల్లవి, భూమిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై ఈ పాట విందాం.

విన్న పాటతో అభిరుచి శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమ సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం లలిత గీతాలు.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

మీ ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

విన్న పాట అందమే ఆనందం సినిమా కోసం ఎస్పి బాలు గారు పాడిన పాట విన్నారు. తర్వాత వినబోయే పాట ఎస్పి బాలు గారు పి సుశీల ఆలపించింది. సినిమా పేరు చెల్లెలి కాపురం.

విన్న పాట పి సుశీల గంధశాల ఆలపించింది సినిమా పేరు పచ్చని సంసారం. మధుర గీతాల్లో తర్వాత వినబోయే పాట పి సుశీల ఎస్పి బాబు గారు ఆలపించింది. సినిమా పేరు పన్నెండి కాపురం.

విన్న పాట పందులమ్మ సినిమా కోసం ఎస్పి బాలు గారు పాడిన పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. వింటున్న కార్యక్రమం మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాత పాట పెళ్లి సంబంధం సినిమా కోసం పి సుశీల ఆలపించిన గీతం విందాం.

విన్నపాట అమర దీపం సినిమా కోసం రామకృష్ణ పి సుశీల పాడిన పాట విన్నారు. తర్వాత వినబోయే పాట ప్రేమలు పెళ్ళిళ్ళు సినిమా కోసం గంధశాల పి సుశీల పాడిన పాట విందాము.

విన్న పాట మా దైవం సినిమా కోసం ఎస్పి బాలుగారు పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. తరువాత వెనువై పాట సుమంగళి సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట.

విన్న పాట బంగారు బొమ్మలు సినిమా కోసం ఎస్పీ బాలుగారు పి సుశీల పాడిన పాట విన్నారు. మధుర గీతాలలో చివరి పాటగా వినండి రాము సినిమా నుండి పి సుశీల పాడింది

వినపడతో ఈనాటి మధుర గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలకు వస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.